ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రము 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 17వ తేదీ. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. ఈ ప్రభాత ప్రసారం మీడియం వేవ్ 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రారంభం. నిలయంలో సమయం 5:57.46. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం. ఎగురుతోంది గగనవీధి మువ్వన్నెల జెండా. బృందగానం రచన శ్రీ బులుసు వెంకటేశ్వరరావు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:04:23 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ రొక్కాల రాజా.
1: భారతదేశంలో క్రీస్తు పూర్వం 563లో జన్మించిన సిద్ధార్థ గౌతముడు సర్వసంగ పరిత్యాగి అయి సత్యాన్వేషణలో కఠోర దీక్షలతో కార్యసాధనతో క్రీస్తు పూర్వం 528లో జ్ఞానోదయాన్ని పొంది బుద్ధ భగవానుడయ్యాడు. గౌతమ బుద్ధునిగా పేరుగాంచి మానవాళికి మార్గదాత అయ్యాడు. బుద్ధుడు తాను కనుగొన్న మధ్యమార్గ జీవితాన్ని మొట్టమొదటిగా సారనాథ్లోనున్న 5 పరివ్రాజకులకు బోధించాడు. అదే ధమ్మచక్ర ప్రవర్తన. ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడడం, కఠోర నియమాలతో శరీరాన్ని కృషింపజేయటం, ఈ 2 తీవ్ర విధానాలు సరైనవి కావని, ప్రపంచమంతా దుఃఖమయమని, దానిని గుర్తించి తొలగించటం ఆయన ఉద్దేశమని, జీవితంలో మనిషికి మనిషికి మధ్య గల సంబంధం సుఖ సంతోషాలతో సాగాలని, అందుకు పరిశుద్ధ మార్గాన్ని ధర్మ మార్గాన్ని సన్మార్గాన్ని అనుసరించాలని, అప్పుడు దుఃఖం అంతరిస్తుందని బోధించాడు. బుద్ధుని పరిశుద్ధ మార్గం గుర్తించిన జీవన సూత్రాలు ఎవరినీ హింసించరాదు, చంపరాదు, దొంగతనం చేయరాదు, ఇతరులకు చెందిన దాన్ని దేనిని సొంతం చేసుకోరాదు, అసత్యం చెప్పరాదు, కామవాంఛల్లో మునిగిపోరాదు, మత్తు పానీయాలు సేవించరాదు. ఈ సూత్రాలు ప్రతి ఒక్కరిని అత్యంత ఆవశ్యకం. తాను చేసే పని మంచో చెడో తెలుసుకోవడానికి ఇవి ఒక ప్రమాణంగా పనిచేస్తాయి. ఈ సూత్రాలు వ్యక్తికి సమాజానికి మంచి చేసే నిజమైన జీవన ప్రమాణాలు. బుద్ధుని ప్రథమ ధర్మోపన్యాసం అష్టాంగ మార్గం. సంబుద్ధుడైన గౌతమ బుద్ధుడు తన ధమ్మాన్ని ఆషాఢ పౌర్ణమి నాడే పంచవర్గీయులకు ప్రబోధించాడు. అష్టాంగ మార్గాల్లో 8, అందులో 8 అంగాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పవలసింది సమ్యక్ దృష్టి, మనిషికి వెలుతురునిచ్చే పరికరం మనస్సు మాత్రమే. మనస్సును సరి అయిన దిశలో నడిపితే స్వేచ్ఛను పొందగలడు. సరి అయిన దృష్టి అవిద్యను నాశనం చేస్తుంది. ఇంకా సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ సాధన, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అంటే ఏకాగ్రత. అష్టాంగ మార్గంలో శీలం, సమాధి, ప్రజ్ఞ కలిసి ఉన్నాయి. శీలం అంటే నైతిక ప్రవర్తన. ఎప్పుడూ మంచినే చేయాలి, చెడు చేయరాదు అనే దృక్పథం. చెడు చేయడానికి సిగ్గుపడడం, భయపడడం, సకల సద్గుణాలకు శీలం ముఖ్యమైనది. సమాధి ఏకాగ్రతను పెంచుతుంది. ప్రజ్ఞ అనేది తృష్ణాతృష్ణాల పట్ల సదవగాహనను పెంపొందించి సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తుంది. దశ పారమితలు ఇవి 10. శీలం, దానం, ఉపేక్ష, నిష్కామ, వీర్య అంటే ప్రయత్నం, క్షాంతి అంటే క్షేమం, సత్యం, దృఢ నిశ్చయం, కరుణ, మైత్రి, వీటిని ఆచరించడం ద్వారా శీలవంతమైన జీవితానికి చక్కని మార్గం ఏర్పడుతుంది. అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తే అన్యాయం, అమానుషత్వం అంతరిస్తాయని, ప్రేమతో, కరుణతో పేదలకు, ఆపన్నులకు సహాయపడటం ద్వారా సామాజిక శ్రేయస్సు సాధ్యపడుతుందని, అన్ని ప్రాణుల పట్ల ప్రేమ, మైత్రి, దయాగుణం అవసరమని, ఇతరులకు హాని కలిగించేది ఏదీ చేయరాదని, సత్ప్రవర్తనకు దుష్ప్రవర్తనకు గల తేడాను తెలుసుకోగల వివేకం, చైతన్యం అవసరమని, మానవుల అజ్ఞానాన్ని రూపుమాపడం ద్వారా దుఃఖాన్ని తొలగించడమే ఆయన ధర్మమని బుద్ధ భగవానుడు బోధించాడు.

శ్రీ రొక్కాల రాజన్ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు

వాతావరణంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి అనుకూలంగా ఉండొచ్చు, మరొకసారి మనకి ప్రతికూలంగా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. సరే, తాత్కాలికంగా వాతావరణం వల్ల ఇబ్బంది పడటం వేరు, సీజన్ మొత్తం కూడా రైతుగా మనం ఇబ్బంది పడటం వేరు. మనకు సరైన కాలంలో సరైన సమయంలో వానలు పడకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. సమయానికి పంటల్లో కీలక దశల్లో నీరు ఇవ్వలేకపోతే పంటలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. సరే, వానాకాలం సాధారణంగా ఏమైందంటే సమయానికి నీళ్లు మరి వానల రూపాన వస్తాయి, నేలలో తడి ఉంటూ ఉంటుంది, మనకి చేతికి ఏదో ఒక పంట వస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ప్రకృతి కాస్త వ్యతిరేకంగా ఉంటే మనకి వానలు సరైన సమయానికి పడకపోవచ్చు, ఋతుపవనాలు బలహీనపడవచ్చు. సకాలంలో వానలు పడకపోతే మనకి భూగర్భ జలం తక్కువ కావచ్చు, నేలలో తేమ తక్కువ కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి ఈ నీటి సంరక్షణ ప్రాధాన్యత అర్థమవుతుంది. అవి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అందుకే మనము ఈ నీటిని మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చుక్కని కూడా మనం సంరక్షించుకోవాలి. వచ్చేటువంటి వానల వలన నేలలు తడవటం అనే కాకుండా భూగర్భ జలం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ నేలలు తడిచేటువంటి క్రమం చూస్తే మనకున్నటువంటి నేలల రకాన్ని బట్టి అవి నీటిని పట్టి ఉంచుకునేటువంటి శక్తిలో తేడాలు ఉంటాయి. నల్ల నేలలు ఎక్కువ నీటిని పట్టి ఉంచుకోగలుగుతాయి, ఎర్ర నేలాలు కానీ ఇసుక నేలాలు కానీ తక్కువ నీటిని పట్టి ఉంచుకోగలుగుతాయి. మరి అదనంగా ఉన్నటువంటి నీరంతా పైపాటుగా పారిపోవటం కానీ లేకపోతే కింది పొరల్లోకి వెళ్ళిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వానలాధారంగా మనము ఈ వానాకాలంలో సాగు చేసేటువంటి పంటల్లో స్వల్పకాలిక పంటలకి తక్కువ మరి కాలపరిమితులు ఉంటాయి కాబట్టి కాస్త కోస్త వాన పడ్డా కూడా తట్టుకుని నిలబడి మనకు కాస్త కోస్త పంటలు ఇవ్వగలుగుతాయి. అందుకే వచ్చినటువంటి ప్రతి వాన చుక్కని మనం సంరక్షించుకోవటానికి మన దగ్గర ఉన్నటువంటి మార్గాలన్నీ వెతుక్కోవాలి. ముఖ్యంగా ఎత్తుపల్లాలు ఉన్నటువంటి భూముల్లో పడ్డటువంటి వాన భూమిలోకి ఇంకటానికి ముందే పారిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని నిలబెట్టుకోవటానికి కానీ వాటిని ఒక చోటకి చేర్చడానికి కానీ మనకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ప్రధానంగా మనకి వాలుగట్లు వేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వాలుగట్ల వలన మనకి నీరు కాసేపు నిలబడుతుంది, ఆ తర్వాత అటు వెళ్తుంది. కాబట్టి అవి ఎంతసేపు అయితే నిలబడతాయో అంతసేపులోపు నేలల్లోకి నీరు ఇంకుతూ ఉంటుంది. అలాగే వాలు ఎక్కువగా ఉన్నప్పుడు పై పొర మట్టితో పాటుగా ఆ నీరు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి కిందకి వెళ్ళిపోయి సరే ఎటో ఎటో వెళ్ళిపోతే మనకు ఉపయోగపడదు. అందుకనే మన పొలంలోనే ఎటైతే వాలు చివరుందో అక్కడ ఒక నీటి కుంటను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అక్కడ మన సీజన్లో పంట సీజన్లో ఎప్పుడైనా కీలక దశల్లో నీరు అవసరమైతే తడిపెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మన ప్రాంతాల్లో నేలలు ఇసుక నేలలు లేకపోతే మరి ఎర్ర నేలలు, ఇసుకతో కూడినటువంటి ఎర్ర నేలలు ఇలా రకరకాలు ఉంటాయి. వీటిల్లో మనం నీరు నిలబెట్టినా కూడా నీరు ఎక్కువ కాలం నిలబడదు. అలాంటప్పుడు ఆ నీటి కుంటకి పూతలాగా మనము ఎర్రమట్టి అలాగే సిమెంటు ఆరు భాగాలు మట్టి తీసుకొని ఒక భాగం సిమెంట్ తీసుకొని పూతలాగా పూసినట్లయితే మనం ఏ నీటినైతే కింద కాపుకుంటామో ఆ నీరంతా కూడా అక్కడ నిలబడి ఉంటుంది. పంటకి కీలక దశల్లో తడిచ్చుకోవటానికి, గొర్రెలకి మేకలకి ఎప్పుడన్నా నీళ్లు తాపించాలన్నా ఉపయోగపడుతుంది. ఏదన్నా మనం ఏదన్నా మందు స్ప్రే చేద్దామన్నా కూడా నీటిని ఇంటికాడి నుంచి తీసుకెళ్లకుండా అక్కడ మనకు లభ్యమవుతుంది. ఈ విధంగా మనం ఉపయోగం

0: అలాగే మనకున్నటువంటి తక్కువ నీటిని బిందు సేద్యం ఉపయోగించుకొని మరి ప్రతి చుక్క కూడా ఉపయోగించుకున్నట్లయితే మనకి తక్కువ నీటితోటి ఎక్కువ దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది కూడా రైతు సోదరులు ఖచ్చితంగా ఆలోచించాలి. నీటి పొదుపు అనేది మన వ్యవసాయానికి వెన్నుదన్ను లాంటిది. కాబట్టి అవసరమైన రీతిలోనే నీటిని వాడాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే వానలు తక్కువ వస్తున్నాయో, ఎప్పుడైతే మనకు సరైనటువంటి ఋతుపవనాలు రాలేదో, ఆ సమయంలో ఎక్కువ నీటిని తీసుకునేటువంటి పంటలు కాకుండా తక్కువ తక్కువ నీటితో కూడా పంటలు పండించగలిగినటువంటి చిరుధాన్యాలు లాంటి పంటలు మనం సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. రాగులు, సజ్జలు, కొర్రలు, మరి ఈ ఆరు తడి కింద పండించేటువంటి వేరుశనగ, మరి నువ్వులు, మినుములు, పెసలు ఇలాంటివి సాగు చేసుకొని మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంది. అట కాకుండా వరి కానీ చెరుకు కానీ ఇలా ఎక్కువ మొత్తంలో నీరు అవసరమైనటువంటి పంటలు సాగు చేస్తే మధ్యలో కీలక దశల్లో తడివలేక పంట దెబ్బతింటది, మన పెట్టుబడి వృధా అవుతుంది. కాబట్టి వచ్చినటువంటి ప్రతి వాన చుక్కను సంరక్షించుకోవడానికి ఉన్నటువంటి మార్గాలన్నీ మనం గమనించుకొని అవకాశం ఉన్న చోటల్లా నీటిని నిల్వ చేసుకోవడం కానీ అలాగే భూమిలోకి దిగేలాగా ఏర్పాట్లు చేసుకోవడం కానీ మనం చేయాలి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. అక్కడక్కడ తేలికపాటి జల్లులు మినహా పెద్ద మార్పు ఏమీ ఉండదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:44:12 మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి ఇది

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను

0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. అమరావతిని విద్య విజ్ఞాన కేంద్రంగా అభివృద్ది చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సిఐఐ బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటకం, ఆక్వా, వ్యవసాయం, ఉద్యానం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: అమరావతి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సస్టైనబుల్ వాటర్ సిటీ దే విల్ ప్రొవైడ్ వి ఆర్ హావింగ్ గోదావరి ఇన్స్టాల్ అదర్ రివర్స్ ఆల్సో డ్రింకింగ్ నౌ గోదావరి వి ఆర్ కంప్లీటింగ్ దిస్ ఇయర్ పోలార్ ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఆర్ బెస్ట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ కెన్ ప్రొవైడ్ బట్ ఆల్సో ల్యాండ్ పర్మిషన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇది ఒక
0: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల పైలాన్ను ఆవిష్కరించి డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ది చేసింది. కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతీయ రైల్వేలో విద్యుదీకరణ వేగంగా సాగుతోందని, ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రహ్లాద్ జోషి వివరిస్తూ,
2: కనెక్టివిటీ బెహతర్ కర్నే కే లియే 2,245 crore ఫర్ ది న్యూ రైల్వే లైన్ కనెక్టింగ్ టు అమరావతి విత్ ది మేజర్ సిటీస్. రైల్వే కా 73,743 crore రైల్వే ఇన్వెస్ట్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 73 రైల్వే స్టేషన్ అండర్ మోడర్నైజేషన్ అమృత్ భారత్ స్టేషన్ మే. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హమ్నే స్వీకృతి దియా మోదీజీ కే నేతృత్వ మే. విశాఖపట్నం మే హెడ్ క్వార్టర్ డెవలప్ కర్నే కా కామ్ చల్ రహా హే. రైల్వే అలోకేషన్ ఆజ్ హమ్ 26-27 మే ఆంధ్రప్రదేశ్ కో 10,134 crore దియా హే.
0: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరంగా తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం నిర్వహించిన పాతికేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
3: శ్రీశైలం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేము ఏమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 points.
0: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో సూక్ష్మ సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. 22 లక్షలకు పైగా వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి అచ్చెన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష

ఏపీ పీఈ సెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో 89.76% ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. మొత్తం 2958 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 2655 మంది అర్హత సాధించారని చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రగ్బీ ప్రీమియర్ లీగ్లో 6 పురుషుల జట్లతో పాటు 4 మహిళల జట్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది రగ్బీ క్రీడ అభివృద్ధికే కాకుండా దేశంలో మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. జాతీయవాది, దేశభక్తులు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహవర్ధంతి ఈరోజు. 1867 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామం

తో పాటు నాలుగు మహిళల జట్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది రగ్బీ క్రీడ అభివృద్ధికే కాకుండా దేశంలో మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. జాతీయవాది, దేశభక్తులు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహ వర్ధంతి ఈరోజు. 1867 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. ద్రౌపది పరిణయం, శ్రీరామ జననం వంటి నాటికలు, రామచంద్ర విజయం, హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు. ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలలో ప్రసిద్ధి పొందింది. భరతఖండంబు చక్కని పాడియావు పద్యంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17వ తేదీన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులు ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాణ్యత నియంత్రణ కోసం పలు ప్రయోగశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పెరిగిన ఆక్వా మేత ధరలను నెలాఖరులోకి తగ్గించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం పనులను కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీపాలి మాసిర్కర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్ నేతృత్వంలోని బృందం మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలిచే చిత్రకళ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన వీరుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శన విభాగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర, ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు నీట్ హాల్ టికెట్ను చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరాన్ని బట్టి అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రకాశం జిల్లా సమాచార లేఖ. కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:35 శ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారి వయలిన్ వాదనం, శ్రీ పి రవీంద్రుడు మృదంగం, తాళం శ్రీ పి ప్రసాద్. తరువాత పాటల పల్లకి 8:59 నుండి 9:30 కూడా, 10:20 డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, ఇంకోటి 2727288, కోడ్ 2 0891. మధురిమ 11:00, మధుమంజరి 12:10, 12:40 కార్మికుల కార్యక్రమంలో సత్కళావాహిని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ కదంబ కార్యక్రమం, తర్వాత కార్మిక గేయం. 1:33 హలో బాగున్నారా మహిళావాళ్ళు, మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేసి పాటలు అడిగి వినే కార్యక్రమం. 1:33, 2:31 ఒకే గీత రచయిత రాసిన కొన్ని చలనచిత్ర గీతాలు. రెండో ప్రసారం యువవాణితో సాయంత్రం 5:00, సంధ్యారాగాలు 5:30, 6:10 పిఎం సూర్యఘర్ ముఫ్తి బిజలీ యోజన కార్యక్రమం, 6:30 రేడియో సెట్లలో మాత్రమే హిందీ ఆంగ్ల భాషల్లో ICC మహిళా T20 ప్రపంచకప్ క్రికెట్ ఆట 2026 సంబంధించి ఇంగ్లండ్లో జరుగుతోంది. భారత్ నెదర్లాండ్స్ జట్ల మధ్య ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. సాయం సమీరం 6:30, 7:15 క్రికెట్ వ్యాఖ్యానం రేడియో సెట్లో, యాప్లో పల్లె సీమలు. కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి ఆధ్వర్యంలో ఖేతీ బచావో అభియాన్ అమలు వివరాలు అందిస్తారు కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ ఎన్ రాజ్కుమార్. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఈ రాత్రి 10:00, 10:45 ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:54:54. మరికొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో, హైదరాబాద్.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఈరోజు భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఫ్రాన్స్లోని ఏబియన్ నగర్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్ రీచ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజు రోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ

ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్ధిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కర్నీ మధ్య జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాట్లు ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా, సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరుపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్యం దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యక్షుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని NTA స్పష్టం చేస్తుంది.

ఉంది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా భారత్లో పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్ బయాలజికల్స్ వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపైన కేంద్ర పర్యావరణ అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నిన్న ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ NCR పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనెగల్పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్లో ఇరాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరుసాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ICC మహిళల T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు జపాన్ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్రీచ్ సదస్సులో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనెగల్ ఓడించింది. ICC మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు వేళ నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఖండిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్ల

అలా ఆలాపన ఒకటి రాగానే మనం వెంటనే పోల్చేస్తాం. ఇంకెవరూ లేని చోట ఒక్క చుక్క నీరు కూడా ఊరని ఊరని అక్కడా అక్కడా అలాగా ఖర్జూరం చెట్లు, కొన్ని చోట్ల ఓడలు కనిపిస్తాయి, కానీ దాని పేరు ఒంటే అయినా ఎడారి ఓడ అంటారు. ఇంతకీ ఎందుకండి ఇంత భీభత్సంగా మనం చుక్క నీరు లేకుండా వాన కురిసే చలవ కుదిరే అవకాశం లేని ఎడారుల గురించి మాట్లాడుకోవాలి అంటే, ఎడారిగా మారిపోవడం, కరువు ఏర్పడడం, దీనికి సంబంధించిన సమస్యల్ని చర్చించుకోవడానికి ఒక రోజు అంటూ ఉండాలి అని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ఎడారీకరణ అన్నారు దాన్ని. ఆ పదబంధాన్ని అలాగే సమాజ ఉచ్చారణబద్ధం చేశారు కాబట్టి వ్యవహరిద్దాం. ఈ ఎడారీకరణ ఏమిటి? క్షీణించిన భూమిని ఆరోగ్యకరమైన భూమిగా మార్చడం కోసం ఈరోజు COVID-19 అనంతర ఆర్థిక పునరుద్ధరణకు భూమి పునరుద్ధరణ ఉపయోగపడాలి. అంచేత పెట్టుబడి పెట్టడం వల్ల భూ పునరుద్ధరణలో ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి, కరువును ఎదుర్కోవచ్చు అని. ఎడారీకరణ అంటే శుష్క పాక్షిక శుష్క పొడిగా ఉన్న ఉప తేమ లాంటి వివిధ ప్రాంతాల్లో భూమి క్షీణించడం, ప్రధానంగా మానవ కార్యకలాపాల వల్ల వాతావరణ మార్పుల వల్ల వాటన్నిటినీ ఆ పరిణామ దశల నుండి మనల్ని మనం మన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ఏ రకమైన కృషి చేయాలి అన్నది ఈ జూన్ 17వ తేదీని ఎడారీకరణ కరువు ప్రాంతాలని జయించడం దానికి సంబంధించిన ఊహలు ఉద్దేశాలు, ప్రపంచవ్యాప్తంగా సమావేశాలు జరపడం అన్నది ప్రధానంగా ఈ రోజును జరుపుకుంటున్నాం.

అలాంటి ఎడారిని గోదావరిలాగా మార్చుకోవాలి అంటే మన బుర్ర పరలో ఆలోచనల జలబుట్టాలి. ఆ జలబుడితే ఆ గలగలలకు ఈ విలవిల పక్కది తప్పిపోతుందని పథకాలు ఆలోచించి ప్రణాళికలుగా అమలు చేసేవారి ఆలోచన చింతన. అప్పుడక్కడ పచ్చదనం వెల్లివిరుస్తుంది, కొన్ని చోట్ల వ్యవసాయం కూడా సంభవిస్తోంది. ఎంచక్క పుంటికూర లాంటివి వేసుకొని, మధ్యలో ఈ పుంటికూర ఎందుకు వచ్చింది, పుంటికూర అంటే దాన్నే గోంగూర అని కూడా అంటారు. గోంగూర పుంటికూర ఎలా అయింది, పుల్లటి కూర, ఆ పుల్లటి కూర పుంటికూర అయింది. ఈ విశేషాలు ఎలా తెలుస్తాయి, ఎవరు చెప్తారు అంటే, మాకు తెలియదు రామచంద్ర అని అనుకోక్కర్లేకుండా ఆ ముందు ఇంటి పేరు తిరుమల చేర్చారనుకోండి, తిరుమల రామచంద్ర గారి పేరు గుర్తురాగానే నుడి నానుడి హంపి నుంచి హరప్పా దాకా ఇలాంటి యాత్రా చరిత్రలు పదబంధాలు అబో చాలా చాలా చాలా

తప్పేలా, ఇలాంటి వాటికి కూడా మూలాలేమిటి అన్నది ఆయన పద పరిశోధక భాండారం. తిరుమల రామచంద్ర గారు గొప్ప సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఈరోజు ఆయన జయంతి. చాలా లోకానుభవం. ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా మెడ్రాస్ కుట్ర కేసులో స్వాతంత్ర సమరంలో పాలు పంచుకున్నారు అన్న కారణం మీద ఆయన్ని బందీ చేశారు. ఓ ఏడాది జైలు శిక్ష. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్ గుమస్తాగా చేసి ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ సరిహద్దుల్లో పనిచేశారు. సరే, ఆత్మగౌరవానికి భంగకరంగా ఉందని ఆ ఉద్యోగం వదిలేశారు రామచంద్ర. తర్వాత ఉత్తర భారతంలో పర్యటన, ఉమ్మడి పంజాబ్, లాహోర్లో మహాపండితుల్ని, పల్లెల్లో భారతీయ గ్రామీణ జీవితాన్ని అధ్యయనం అధ్యాపనం చేసి మొహంజదారో, హరప్పా ప్రాంతాల్లో ప్రాచీన నాగరికత చిహ్నాలని ఆయన దర్శించారు. అంతేకాదు, ఇటు పత్రికా రంగంలో వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారికి ఏకలవ్య శిష్యుడు ఆయన. తర్వాత ఢిల్లీ వచ్చి డైలీ టెలిగ్రాఫ్ ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డారు. సురవరం ప్రతాపరెడ్డి, రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల దంపతులతో సాహిత్యం సాన్నిహిత్యం రెండూ ఏర్పడి సోషలిస్టు భావజాలానికి దగ్గరై ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, హిందుస్థాన్ సమాచారంలో వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన. సరే, తర్వాత ఆయన ఎడిటర్గా పనిచేసినప్పుడు దేవరకొండ బాలగంగాధర తిలక్ వ్యాసం ప్రచురించాడు. దాని కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో ఆయన రాజీనామా చేశారు. నార్ల వెంకటేశ్వరరావు గారితో విభేదించి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగం కూడా వదిలేశారు. ఇలాగా పత్రికా రంగంలో విస్తృతమైనటువంటి అనుభవం గడించి ఆరంభాల్లో 13వ ఏటన రచన చేస్తే మానవల రామకృష్ణ కవి గారు, ఇదేమిటయ్యా ఇలాంటి వారు రాస్తావు అని అనగానే ఆయన వదిలేసి హైదరాబాద్ నోట్బుక్లలో 15 శీర్షికలు నిర్వహించి సత్యాగ్రహ విజయం నాటకం రాసి దాదాపు 84 ఏళ్ళు ఆయన జీవితం. అర్ధశతాబ్ది పత్రికా రచనలోనే రాహుల్ సాంకృత్యాన్ని ఆయన స్వయంగా కలుసుకున్నారు. మంచి వ్యక్తిత్వం, అన్వేషణ, నిరంతర పర్యటన, భారతి వంటి మహాపత్రికల్లో ఆయన పనిచేశారు. ఆయన వల్ల ఎన్నో రచనలు వెలుగులోకి వచ్చాయి. ఆయన రాసినవి సాహితీ సుఖతోని స్వాగతం, నువ్వులు కొట్టిన ఇడి నూటిడి, ఇలాగ బుద్ధుడికి ముందే ఉన్న ధూమపానం లాంటివి, మనలిపి పుట్టుపూర్వోత్తరాలు, మనవి మాటలు, ప్రాకృత వాంగ్మయంలో రామకథ ఒకటా రెండా, ఆయన రాసిన ప్రతీదీ కూడా ఆయన భాషాన్వేషణకు, పద పరిశోధనకు, శాస్త్ర నికషోపలత్వానికి ప్రతిఫలంగా మనకు దక్కి 1991లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖవారి అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం, అలాగే తెలుగు విశ్వవిద్యాలయం నుండి విశిష్ట పురస్కారం అందుకున్నారు. అది తిరుమల రామచంద్ర గారంటే. నేటి మాటలో మరొక ముఖ్యమైన అంశం, శ్రీమచ్చతురానన పంచానన షడానన సహస్రానన వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిన్నెర కింపురుష విద్యాధరాధ్యగల కేసర సమూహంబులు తద్రక్షణార్థము ప్రతిఘటించి నిల్చిన నిల్తురుగాక దైత్యరాగర్భ నిర్భేదిక సుదర్శన మహాభిదార్థమై బృందారకేంద్ర త్రిదివస సామ్రాజ్యైక సంరక్షణ భార ధురంధరమై ప్రళయ సమయ కృషానుశిఖ ప్రతిమానసోజ్వల మహాకీలికా శోభితంబై. ఆహ్, ఇలాంటి దుష్కర సమాస భూయిష్టము ఇష్టము ఆయన సంభాషణ వినగానే అమ్మ బాబా, ఇది ఇంత ప్రాచీన కవి రాశారో అనుకుంటాం. ఇప్పటికి ఇది ప్రాచీనం కావచ్చు, కానీ ఏ రంగస్థల కళాకారులైన గయోపాఖ్యానంలో కృష్ణపాత్ర వేస్తే ఈ ముక్కలు చెప్పి ముఖే ముఖే సరస్వతి అనిపించుకునేలాగా చేసినటువంటి కళాప్రపూర్ణులు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, గయోపాఖ్యాన నాటకకర్త, లక్ష ప్రతులు అమ్ముడైనటువంటి మహానాటకం అది. గొప్ప తెలుగు రచయితగా, ఆసు పద్య కవి చక్రవర్తిగా ఆయన పేరు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అనగానే ప్రహసనకర్తగా కూడా మనకి గుర్తు రావాలి. ఈరోజు వారి వర్ధంతి. 1867 సెప్టెంబర్ 26 పుట్టారు. పాత్రికేయుడిగా, సంఘ సంస్కరణవాదిగా, విద్యావేత్తగా 19వ శతాబ్దం చివర 20వ శతాబ్ద ఆరంభకాలంలో ఆంధ్ర సాహిత్యాభివృద్ధికి తెలుగునాట ఆధునిక

0: భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తివారు ఒకరు. మహాకవి అంటే చిలకమర్తివారు. కళాప్రపూర్ణ ఆయన బిరుదులు. గొప్ప నాటకం లక్షకి పైబడి అమ్ముడుపోయిన గయోపాఖ్యానం రాసే నాటికి ఆయనకి 50 60 అనుకుంటే పొరపాటే, 22 ఏళ్ళు. ఖండవెల్లి పెరవలి మండలంలో పుట్టారు. వెంకయ్య ఆయన తండ్రి గారు, రత్నమ్మ తల్లి. మరి చదువు సాముల విషయానికి వస్తే వీరవాసరం నరసాపురాల్లో ఆయన ప్రాథమిక విద్య అయింది. రాజమహేంద్రవరం ఉన్నత పాఠశాలలో 1889, ఆ తర్వాత 1889 ఆర్య పాఠశాలలో తెలుగు అధ్యాపకులుగా చేరి 1899 హిందూ లోయర్ సెకండరీ పాఠశాల స్థాపించి 9 ఏళ్ళు నడిపారు. తర్వాత అది వీరేశలింగం ఉన్నత పాఠశాల అయింది. లక్ష్మీ నరసింహం గారు ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఇచ్చిన కళాప్రపూర్ణతో ఆ బిరుదానికి గౌరవం తెచ్చారు. మరి వారి రచనా పరంపర చెప్పుకుంటూనే ఉన్నాం. గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతాకళ్యాణం, పారిజాత అపహరణం, ఇంకా ఓ ప్రెస్ కూడా స్థాపించారు. స్వీయ చరిత్ర రాశారు. బాల్యం, చదువు ఇవన్నీ, టంగుటూరి ప్రకాశం గారితో ఆయనకున్న స్నేహం. చిలకమర్తి వారు ఏకసంధాగ్రాహి, అంతేకాదు గొప్ప సంస్కరణలు కూడా. మొదటి నాటకం కీచకవధ జూన్ 15, 1889 రాత్రి ప్రదర్శించారు. లోకల్ షేక్స్పియర్ అండ్ లక్ష్మీ నరసింహం ప్రశంసలు అందుకున్నారు. బ్రహ్మ సమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి చేత కలకత్తాలు. ఎన్నోసార్లు ప్రదర్శించబడిన నాటకంగా గయోపాఖ్యానంకి ఇవాళకి కూడా అదే రికార్డు, అలా తిరుగుతూనే ఉంది. ఇంకా ఆయన ధారణ శక్తి, ఆనాటి జాతీయ కాంగ్రెస్లో ఆయన చొరవ, ముఖ్యంగా ప్రహసనాల్లో గణపతి, అది ఆకాశవాణి నాటకంగా కూడా చేసింది. సీతాకళ్యాణం, నవనాటకం, చతురచంద్రహాసం, ఇంకా నవలలు హేమలత, అహల్యాబాయి, సౌందర్య తిలక, అనువాదాలు పారిజాతాభరణం, ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చాలా త్వరిత వయస్సులో ఆయనకి అంధత్వం ప్రాప్తించింది. ఎందుకు ఈ మొక్క చెప్పుకోవాల్సి వస్తుందంటే, అది ఆయన కృషితో నాస్తి దుర్భిక్షమని, అలాగే అద్భుతమైన రచనలు చేశారు. తనకేదో ఒక లోపం ఉందన్న సంగతి ఆయన ఎన్నడూ గుర్తించలేదు, ప్రపంచాన్ని కూడా గుర్తించనివ్వలేదు. ఎలా అంటే, ఆయన రచనల్ని, ఆయన ఉపన్యాసాలు, ఆయన చెప్పే పద్యాలు, భరతఖండంబు చక్కని పాడియావు, తెల్లవారును గడుసరి వల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అని ఆనాడు ఆ పద్యం రాశారు. మగువ మీదను పతికింత మక్కువైన, మగువ మీదను పతికింత మమతయున్న, పుట్టినింటికి గడుగూర్చు పొలతీయపుడు, సారె చీరలు నగలును చాలగొనుచు, పుట్టినిండ్ల గుల్లలు చేసిపోయి సతులు, తుదకు మగని పక్షము చేరి ఎదురగుదురు, మగనిపై కూర్మి అధికము మగువకెపుడు. ఇవి కృష్ణార్జున మధ్య పోరును ఆపడానికి సుభద్ర మగని దగ్గరకు, అన్న దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమెను దెప్పినటువంటి విధానం. అంతేకాదు పద్యానికో పకోడి అంటే సరే అని, వనితల పలుకులయందున నిమిష లోకముననున్న దమృతమటంచున్ జనులనుటే గాని లేదట కనుగొన నీ అందమృతము గరదు పకోడి అని, పకోడీ మధ్య ఆసువుగా పద్యాలు చెప్పినటువంటి గొప్ప భావుకుడు, తాత్వికులు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. 1946 జూన్ 17 78 ఏట కాలం చేశారు. కానీ ఆయన కలం చేసిన గయోపాఖ్యాన నాటకం, నిటలాక్షుండిపుడు ఎత్తి వచ్చినను రాని అన్న ఈ పద్యంలాగే నిరంతరము విష్ణు చక్రాయుధంలాగా ఆంధ్రదేశం అంతటా ఈనాటికి వేదికల మీద తిరుగుతూనే ఉంది. ప్రతి తెలుగువాడి నోట ఆ పద్యం ఉరుకుతూనే ఉంది. నేటి మాట విశేషాలు విన్నారు. జీవన విధానానికి 5 యోగ సూత్రాలు, ప్రసంగ ధారావాహిక 2వ భాగం, ప్రసంగకర్త శ్రీ జి వేదభాస్కర్.
1: అందరికీ నమస్కారం. ఈవేళటి యోగా కార్యక్రమంలో పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగము అనే దాని మీద నా ఉపన్యాసం ప్రారంభిస్తున్నాను. అష్టాంగ అంటే 8.

అంగాలతో కూడుకున్నటువంటిది కాబట్టి దీన్ని అష్టాంగ యోగము అన్నారు. మనిషి ఉన్నతిని సాధించడానికి, అంటే మనకు కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక సిలబస్ ఏ విధంగా ఉంటుందో, డిగ్రీకి, ఇంటర్మీడియట్కి, ఎంఏకి ఏ విధంగా సిలబస్ ఉంటుందో, అదేవిధంగా యోగాలో అత్యున్నత స్థితి చేరడానికి ఒక సిలబస్ తయారు చేసి పెట్టాడు మనకి పతంజలి మహర్షి. దాని ప్రకారం సాధన చేసుకుంటూ పెడితే చాలా చక్కగా మనం అత్యున్నత స్థాయికి చేరుకుంటాము అని, ఆ సిలబస్ ప్రకారం సాధన చేసుకుంటూ పెడితే మనకి సాధన చాలా ఈజీ అవుతుందన్నమాట అండి. ఈ అంగాలు ఏమిటో తెలుసుకుందాం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టావంగాని అని 8 అంగములు. యమనియమములు, ఆసనములు సమాజ శ్రేయస్సు శారీరక వికాసమునకు, ప్రాణాయామ ప్రత్యాహారములు మానసిక వికాసమునకు, ధారణ ధ్యాన సమాధులు ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడతాయి. వీటి గురించి మనం తెలుసుకుంటాం ఇప్పుడు. అంటే ముందుగా చెప్పినటువంటి యమాలు నియమములు, అంటే ఈ యమము అనగా వ్యక్తి యొక్క క్షేమానికే కాక సమాజ శ్రేయస్సుకు కూడా ఉపయోగపడనుది అంటారు దీన్ని. అంటే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. అంటే ఒక పోలీసు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఒక కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, అలాగే ఒక ఉపన్యాసకుడికి, ఒక ఉపాధ్యాయుడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, అలాగే యోగ సాధకుడు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పతంజలి మహర్షి చెప్పాడు. అవి ఉంటేనే కానీ మనకి యోగ సాధన ముందుకు సాగదు. యమములు 5 రకాలు ఇక్కడ. అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహయమాహ. అహింస సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము అనేటువంటివి 5 రకాలు కలిపితే వాటిని యమములు అన్నారు. ఇంకా నియమములు. నియమము అనగా వ్యక్తి యొక్క శ్రేయస్సు, అంటే మన సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. ఇవన్నీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్కి సంబంధించినవి. శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని నియమాః. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము మొదలైనటువంటి 5 రకములు ఇక్కడ. ముందుగా ఈ యమముల 5 గురించి మనం చర్చించుకుందాం, తర్వాత నియమముల గురించి వెడదాం. యోగ సాధకులు ప్రారంభంలో వీలైనంత వరకు యమనియమాలను చక్కగా పాటిస్తే సాధనలో పురోగతి లభిస్తుంది. లేకపోతే ఎక్కడికక్కడ ఆటంకాలు కలుగుతాయి. దానివలన పూర్తిగా యమనియమాలు అనుష్ఠించగలిగిన సమర్థత కలుగుతుంది మనకి. ఆ యమనియమాలు అఠయోగ ప్రదీపకులు ఒక రకంగా చెప్పారు, అలాగే పతంజలి మహర్షి ఒక రకంగా చెప్పాడు. అఠయోగ ప్రదీపకులు చెప్పింది ముందుగా తెలుసుకుందాం. అహింస సత్యమస్తేయం బ్రహ్మచర్యం క్షమాధృతి దయార్జవం మితాహారః శౌచం చైనయమాదశ తపస్సంతోషాస్తిక్యం దానమీశ్వర పూజనం సిద్ధాంతవాక్యశ్రవణం హ్రీమతీ చ జపోహుతం నియమాదశ సంప్రోక్త యోగశాస్త్ర విశారదై. హఠయోగులు చెప్పినట్టుగా యమాలు మళా 10, ఆయన చెప్పింది 5, పతంజలి మహర్షి చెప్పింది. అహింస సత్యాస్తేయము బ్రహ్మచర్యము క్షమాధృతి దయా ఆర్జవము మితాహారము శౌచము అని యమములు. మళ్ళా నియమములు 10. తపస్సు, సంతోషము, ఆస్తిక్యము, దానము, ఈశ్వర పూజనము, సిద్ధాంత వైదిక శ్రవణము, లజ్జ, మతి, జపము, వ్రతము. ఆ పతంజలి మహర్షి చెప్పినవన్నీ ఇందులో కలిసిపోతాయి. ఇంకా ఈయన ఎక్కువ చెప్పారు కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఇక యమాలు గురించి మనం చక్కగా వివరించుకుందాం. మొదటిది అహింస. ఈ అహింస అనేటువంటిది మనస వాచ కర్మణ. మామూలుగా మనం చూసేటువంటిది ఎవరినైనా కొడితే, లేదా ఎవరినైనా హింసిస్తే, చంపితే అది హింస అనుకుంటాం. కానీ యోగాలో హింస 3 రకాలుగా మనం చెయ్యకూడదు. త్రికరణ శుద్ధిగా ఎవరికి హింస చేయకుండా అందరి ఎడల ప్రేమతో ఉండడం, అనగా మనస్సు చేత గాని, మాట చేత గాని, పనుల్లో గాని ఇతరులను హింస చేయకుండా ఉండడం. శారీరకంగా మనం ఎవరైనా ఇబ్బంది పెట్టడం కాదు, మాటలతో కూడా పరుషవాక్యాలతోటి ఎదుటి వాళ్ళ మనస్సుని మనం ఇబ్బంది పెట్టకూడదు, చేతలతో ఇబ్బంది పెట్టకూడదు, మనస్సులో కూడా ఇంకొకళ్ళ మీద హింస చేయాలనే తలంపు కూడా మనకు రాకూడదు. ఈ 3 రకాలుగా కూడా మనం హింస లేకుండా అహింస పాటించాలి. మొట్టమొదట యోగ సాధకుడు అలవాటు చేసుకోవలసిన ప్రక్రియ అహింస. ఇంకా 2 సత్యము. ఇది కూడా మనోవాకాయ కర్మలలో ఏకత్వం కలిగి సర్వభూతహితముకు సత్యాన్ని మాట్లాడడం. సత్యాన్నే మాట్లాడవాలి. ప్రియమైన సత్యమునే చెప్పవలను, అప్రియమైన సత్యమును పలుకురాదు. ప్రియము కదా అని అసత్యాన్ని పలకరాదు. అన్ని ప్రాణులకు ఇష్టమైన సత్యాన్నే మాట్లాడవలను మనం ఎప్పుడు కూడా. ఇంకా 3 అస్తేయము. శాస్త్ర విరుద్ధంగా ఇతరుల ద్రవ్యాన్ని మనస్సు చేత గాని, శరీరము చేత గాని గ్రహింపకుండుట. అంటే మనసులో కూడా వాడిది కావాలి, వీడిది కావాలి, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, వాడు అంత అద్భుతంగా పెరిగాడు, అంత అద్భుతంగా ఎక్కువ సంపాదించాడు, నేను సంపాదించాలి.

లేకపోతున్నాను అనే భావనలతోటి మనస్సు వికీర్ణమైపోతుంది. అప్పుడు సాధన కుంటుపడుతుంది. ఎంతటి వాళ్ళ ఆస్తుల మీద ఎటువంటి ఆశ ఉండకూడదు, మనం ఏదో చేసేయాలని ఆశ ఉండకూడదు. ఎంతటి వాళ్ళది ఏదీ కూడా మనం గ్రహింపకుండా ఉండాలి, ఏవి అనవసరంగా కోరకుండా ఉండాలి. అదే అస్తేయము. ఇంకా నాలుగోది బ్రహ్మచర్యము. నియమ విరుద్ధంగా స్త్రీ పురుషులు మనోవాక్కాయములు చే కామక్రీడలు చేయకుండుట, అంటే శారీరకంగానే కాకుండా మనస్సులో కూడా వేరే విధమైనటువంటి స్త్రీ భావములు శృంగార భావములు లేకుండా ఉండడం, ఋతుకాలముల యందు తన భార్యతో కలియుచు ఇతర స్త్రీలను తల్లితో సమానంగా తలచుచుండుట బ్రహ్మచర్యము. ఇంకా ఐదవది క్షమ. శత్రువులు మొదలగు వారి వలన తనకు దుఃఖము కలిగినప్పుడు మనస్సు చెలింపకుండుట క్షమ. ఆరోది ధృతి. వేదజ్ఞానము చేతనే సంసార నివృత్తి అగునని, ఇతరులచే నివృత్తి కాదనియు దృఢమైన తెలివి కలిగి ఉండుట అది ధృతి. ఇంకా ఏడోది దయ. సకల జీవరాశులను కృపాదృష్టితో చూచుట దయ. ఇక్కడ నేను నా స్నేహితులనే చూస్తాను, నా కుటుంబం వాళ్ళనే నేను దయతో చూస్తాను అని కాదు మామూలుగా చేసేటువంటి సామాన్యులు చేసేటువంటిది. కానీ యోగ సాధకులు సమస్త జీవరాశులు పశుపక్ష్యాదులు ఎందు కూడా దయతో ఉండడం, సమానంగా అందరి ఎడల సర్వమానవుల అందరూ కూడా సమాన దృష్టి కలిగి ఉండటం అది దయ అనిపించుకుంటుంది. ఇంకా ఎనిమిదవది ఆర్జవము. భార్యాపిల్లల యందు, స్నేహితుల యందు, శత్రువుల యందు, తన యందు ఎల్లప్పుడూ సమభావం కలిగి ఉండుట ఆర్జవము అంటారు. ఇంకా మితాహారం. యోగానికి అనుకూలమైన భోజనమును మితాహారం అందురు, అనగా పొట్టలో సగభాగం ఘనాహారము, పావుభాగం పానీయము, మిగిలిన పావుభాగం ఖాళీగా ఉంచుట మితాహారము. ఇంకా పదవది శౌచము. హితముగాను మితముగాను తినదగిన వాటిని భుజించి ఉదరమును శోషించుట, అంటే ఎక్కువగా అమితంగా తింటే అది ఆయాసం వస్తుంది, యోగ సాధనకి కుంటుపడుతుంది, అడ్డుపడుతుంది. చేత ఎప్పుడూ మితంగా తింటే యోగ సాధన బాగుంటుంది. బాహ్య శరీరాన్ని స్నానాదులు చే శుభ్రముగా ఉంచుకునుట బాహ్య శౌచము. ఇంకా అంతఃశౌచము అంటే మనస్సు నిర్మంగా ఉంచుకుని భగవంతుని ఎడల భగవంతుని కాసేపు ప్రార్థన చేస్తూ ధ్యానాది ప్రక్రియలు చేస్తూ మనస్సుని శుచిగా ఉంచుకోవాలి. మితాహారం యోగా ఆహారం చేత శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. ఇవి యమములు అనేటువంటి 10 రకాలు. ఇంకా నియమములు 10 రకములు. దాంట్లో మొట్టమొదటిది తపస్సు. సుఖదుఖాలు, ఆకలిదప్పులు, శీతోష్ణములు మొదలగు ద్వంద్వాలైనటువంటి వాటిని సహిస్తూ అభ్యాసము చేయుట తపస్సు. కొన్నాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉండడం, దుఃఖాలోచనప్పుడు కుంగిపోవడం, ఆకలేసినప్పుడు బాధపడడం, ఆకలి తీరినప్పుడు సంతోషపడడం, చలి వేస్తోందని బాధపడడం, బాగా వేడిగా ఉందని బాధపడడం, ఇవేమీ లేకుండా అన్నిటికందు సహిస్తూ సహనంతో అభ్యాసం చేయడమే తపస్సు. ఇంకా సంతోషం. ఉన్నదాంతో తృప్తిపడి జీవించడం, శరీరయాత్రకు తగినంత మాత్రం సంపాదించుకుంటూ ఇతరులకు వస్తువులను కోరకుండట అనేటువంటిది అది సంతోషం అనిపించుకుంటుంది. ఇంకా మూడవది ఆస్తిక్యము. శృతి స్మృతి పురాణాల్లో చెప్పబడిన వాటిని విశ్వసించుట ఆస్తిక్యము అనబడును, అంటే భగవంతుని ఎందు నమ్మకం కలిగి ఉండడం, ఆయన ఎందు ఎప్పుడూ కూడా భక్తిభావం కలిగి ఉండడం ఆస్తిక్యము. నాలుగవది దానం. న్యాయ పద్ధతిలో సంపాదించిన ధనాన్ని భక్తులకు ఆధ్యాత్మిక సాధకులకు వితరణ చేయడం దానం. ఇక్కడ చాలామంది చూడండి అన్యాయమైన పద్ధతిలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి అనేకమైనటువంటి రూపాయలు ఇటు కొన్ని దేవాలయాలకు పేదలకి పంచిపెడుతుంటారు, దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అందువలన న్యాయ పద్ధతిలో సంపాదించిన ధనాన్నే మనం ఎవరికైనా దానం చేయాలి, అది ఇక్కడ దానం అనేటువంటిది. ఇంకా ఈశ్వర పూజనము. సర్వగురువుకు పరమేశ్వరుని సదా స్మరించడం, సర్వకర్మలను అతనికి అర్పించడం ఈశ్వర పూజనంగా చెప్పబడుతోంది. ఇంకా సిద్ధాంత వైదిక శ్రవణము. ఆరోది సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సార్వభౌమత్వము కలిగిన ఆ సర్వేశ్వరుడు గురించిన జ్ఞానము కలిగి ఉంటుట సిద్ధాంత వైదిక శ్రవణము అనిపించబుంటోంది. ఇంకా ఏడు లజ్జ. వైదిక లౌకిక మార్గాలకి వ్యతిరేకమైన పనులను చేయుటకు సంకోచించుటయే లజ్జ. అంటే వేదాల్లో ఏం చెప్పారు, మన మహర్షులు ఏం చెప్పారు, దానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయించడానికి సంకోచించడం ఏదైతే ఉందో అది లజ్జ. భయపడాలి, హెయి కలిగి ఉండాలి, అవి చెయ్యకోకుండా ఉండాలి, అది లజ్జ. ఎనిమిది మతి. వైదిక కర్మలను శాస్త్రోత్తముగా చేయుచుండుటే మతి. పెద్దవాళ్ళు ఏం చెప్పారు, పుట్టినప్పుడు ఏం చేయాలి, చనిపోయినప్పుడు ఏం చేయాలి, తర్వాత శ్రౌతకర్మ ఏం చేయాలి, అనేక రకాలైన కర్మలు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అనేక వైదిక కర్మలు మనకి పెద్దలు ఋషులు మనకి చెప్పారు, అవి జాగ్రత్తగా చెయ్యడమే మతి అనిపించుకుంటోంది. ఇంకా తొమ్మిది జపము. వేదమందు చెప్పబడిన పద్ధతిలో అన్నిసార్లు మంత్రాన్ని ఉచ్చరించుటియే జపము. తద్వారా ఆ మంత్రోచ్చారణ వలన మంత్రయోగము అవుతుంది, ఆ మంత్రం వలన మనస్సు లయం అవుతుంది భగవంతుని మీద, అది మంత్రయోగము అన్నారు, అదే జపము అన్నారు. ఇంకా పదవది వ్రతము. నిత్య నైమిత్తిక కర్మలను వేదంలో చెప్పబడినట్లు ఆచరించుటియే వ్రతము. నిత్యం చేసే అనేక రకాల నైమిత్తిక కర్మలన్నీ

0: వేదాల్లో ఏం చెప్పారు, ఋషులు ఏం చెప్పారు, పెద్దలు ఏం చెప్పారు, అదలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చెప్పబడినటువంటి యమనియమాలని యోగ సాధకుడు ప్రారంభ దశలు అనగా ఆసనములు, ప్రాణాయామము, క్రియలు మొదలగు అభ్యాసము చేస్తున్నప్పుడు సమానంగా ఈ రెండు ఆచరిస్తూ ఆసనాలు ప్రాణాయామం మొదలైనవి చేస్తూ ఉండాలి. ఈ యమనియమ లక్షణాలు త్రిశుఖోపనిషత్తు, దర్శనోపనిషత్తు, శాండిల్యోపనిషత్తు, సూత సంహిత మొదలగు వానియందు ఇవి వాటి చెప్పబడ్డాయి. శరీరము, ఇంద్రియములను కలుగు వైరాగ్యము యమము అందురు. పరతత్వమునందు ఎడతెగ్గగలుగు జిజ్ఞాస నియమము అంటారు. యమనియమాలు చక్కగా అనుష్ఠించిన యోగాభ్యాసకుడుకు ఉత్తమ యోగ సాధనకు మంచి పునాది అవుతుంది.
1: జీవన విధానానికి 5 యోగ సూత్రాలు. ప్రసంగ ధారావాహిక 2వ భాగం విన్నారు ప్రసంగకర్త శ్రీ జి వేదభాస్కరం.

0: బి గోపాలం స్వర్ణలత జతగా పాడిన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రగీతం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఉదయ సమీరాల కార్యక్రమంలో పుష్పాంజలి, వినాయక చవితి చిత్రం నుండి ఘంటసాల గానం.

0: 7 is the lead in the Hindustan Times. The Indian Express informs government bans Telegram until 22nd of June in bid to secure NEET retest. The Statesman in its editorial piece captioned, "Peace without peace," writes, "The announcement of a framework agreement between the United States and Iran has understandably been greeted with relief. Oil prices have retreated from their wartime highs, stock markets have rallied, and governments dependent on Gulf energy supplies have welcomed what appears to be a retreat from the edge. But relief is not the same as resolution. For weeks, the conflict demonstrated how a regional confrontation can swiftly become a global economic problem." The Delhi Tribune says to curb pollution, Delhi may soon allow only BS6 vehicles. And finally, with the weather being benevolently pleasant on Tuesday, the Statesman has captured a picture of people relaxing under the shade of trees on the lawns near India Gate. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls on all nations to ensure security of global maritime routes and protect seafarers from conflict-related threats. Prime Minister Modi to meet US President Donald Trump on the sidelines of G7 summit in Avion, France today. Himachal Pradesh, Uttarakhand, Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan reach consensus on implementation of long-pending Keshau Dam project to revive Yamuna River. National Testing Agency warns candidates against fake NEET re-exam paper leak claims. IMD issues orange alert for heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in men's cricket, India to take on Afghanistan in second ODI of three-match series in Lucknow this afternoon. And with that, we end the morning news. Have a nice day.
2: ಆಕಾಶವಾಣಿ ಪ್ರಕಾಶಂ ಜಿಲ್ಲಾ ಸಮಾಚಾರ ಲೇಖ ವಿಂಟರು ರಚನ ಶ್ರೀ ಎಂವಿಎಸ್ ಪ್ರಸಾದ್.
3: ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಂಗಾ ಉತ್ಸಾಹಂಗಾ ಯೋಗಾ ಕಾರ್ಯಕ್ರಮಾಲು, ಮೋಗಿನ ಬಡಿಗಂಟ ಮೊದಲೈನ ಚೇಪಲ ವೇಟ ಪ್ರಾರಂಭಮೈನ ಎಸ್ಐಆರ್ ವಂಟಿ ವಿವರಾಲತೋ ಕೂಡಿನ ಪ್ರಕಾಶಂ ಜಿಲ್ಲಾ ಸಮಾಚಾರ ಲೇಖನು ಇಪ್ಪುಡು ವಿಂದಾಂ. ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వివరాలు సేకరించారు. నాటి నేటి జాబితాలను సరిపోల్చి ఒకే కుటుంబం ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేలా మ్యాపింగ్ చేశారు. దీని ఆధారంగా ఎస్ఐఆర్ పరిశీలన కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి పోలింగ్ కేంద్రాల ఆధారంగా ప్రతి ఓటరుకు 2 గణన పత్రాలు అందజేస్తారు. ఓటర్లు వాటిని పూర్తి చేసిన తర్వాత సేకరిస్తారు. మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తయ్యాక జూలై 21న ముసాయిదా జాబితాలను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అదే నెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన తర్వాత సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన పాకల, 15వ తేదీన కొత్తపట్నం సముద్ర తీరం వద్ద యోగాసనాల సాధన చేశారు. మార్కాపురం జిల్లాలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చారిత్రాత్మక కంభం చెరువు కట్టపై యోగాసనాలు వేయగా, ధీమాటిక్ యోగా పేరుతో ఈ నెల 14వ తేదీన మార్కాపురం పట్టణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో 1,357 ప్రాథమిక, 139 ప్రాథమికోన్నత, 439 హైస్కూళ్లు కలిపి 1,980 పాఠశాలల్లో 2,03,825 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 1,02,024 మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 2,444 మంది ఎయిడెడ్ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో 99,357 మంది చేరారు. పాఠశాలలు పునః ప్రారంభమైన

0: రోజున శుక్రవారమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని తీరప్రాంతంలో మళ్లీ చేపల వేట ప్రారంభమైంది. చేపల వేట నిషేధకాలం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ముగియడంతో మత్స్యకారులు వేట ప్రారంభించారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. జిల్లాలో 70 కిలోమీటర్ల మేర తీరప్రాంతముంది. మొత్తం 36 గ్రామాల్లో సుమారు 10,000 మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 1,400 మోటరైజ్డ్ బోట్లు, మరో 300 నాన్ మోటరైజ్డ్ బోట్ల ద్వారా వీరు వేట సాగిస్తున్నారు. వేట నిషేధకాలంలో ఉపాధి కోల్పోయిన జిల్లాలోని 8,554 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ ఈ నెల 9వ తేదీన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాల అమలు గురించి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వివరించారు. సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మాట్లాడుతూ, నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు, పనిదినాల పెంపునకు వీలు కల్పిస్తూ బీవీజీ రామ్జీ పథకాన్ని రూపొందించారని చెప్పారు. పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ది దిశగా అడుగులు వేయడం ప్రధానమని, ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అనంత అరణ్య కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండల కేంద్రంలోని పిఎం శ్రీ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి గారి వయలిన్ వాదనం, మారుబల్కకు నావి మీరా, శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కీర్తన ఆదితాళం, మృదంగం డాక్టర్ మండపాకర్ రవి, శ్రీ పెద్దాడ ప్రసాద్ తాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీ సుతరాపు లక్ష్మీ గణపతి గారి వయలిన్ వాదనం విన్నారు. డాక్టర్ మండపాకరవి గారు మృదంగం, పెద్దాడ ప్రసాద్ గారు తాళం.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం శీర్షికని రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి వింటారు ఈ రాత్రి 10 గంటలకు.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి, ఫోన్ ఇన్ లేవ్ సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. రెండు ఏడు రెండు ఏడు రెండు నాలుగు నాలుగు ఈ నెంబర్కి కానీ, 2727288 ఈ నెంబర్కి కానీ కోడ్ 0891. తొలి శ్రోత ఎవరో ఏ పాట కోరుతున్నారో విందాం. హలో హలో హలో హలో శ్రోతలు 2727244 ఈ నెంబర్కి కానీ, 2727288 ఈ నెంబర్కి కానీ ఫోన్ చేసి పాట అడగాల్సి ఉంటుంది. కోడ్ 0891. ఆకాశవాణి మీ ఫోన్ తీసుకోగానే మీరు వెంటనే మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట, ఏ సినిమా, ఈ వివరాలు వెంటనే చెప్పవలసి ఉంటుంది. హలో

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగల్దొబ్బటి తుమ్మలపల్లి వరవీధి.
0: చెప్పండి అప్పారావు గారు.
1: జగదీకు వెనుక నుంచి ఆశ ఏ కాశ అని.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, పాటల పలకి.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: శుభోదయం. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి.
2: రాజేంద్ర కుమార్, కాకినాడ సార్.
1: చెప్పండి.
2: రాణి రాజరాజ రాణి రత్నప్రభలో గంటసాల పాటలు కన్సిడరింగ్ పాట ఏంటి సార్?

0: हेलो
1: हेलो सर। सर
0: हेलो।
1: नमस्ते
0: हाँ नमस्कार चप्पन।
1: सर। सर जानकी रामन नुंची कावालండి, అదిరింది లేమావ అదిరింది
0: మీ పేరు
1: అన్నమావ
0: మీ
1: కావాలి।
0: పేరు
1: నా పేరు ప్రసాదరావు అండి,
0: ఎక్కడి నుంచి?
1: అనకాపల్లి నుంచి అండి।
0: సరే వినండి.

0: Hello. చెప్పండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు అనుమల మోహన్ సార్. మాది మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: చెప్పండి మోహన్ గారు, ఏ సినిమా ఏ పాట?
1: నాకు బావా బామ్మ అనే సినిమా నుండి గజ్జగాలు మరో పాట.

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: కొంచెం గట్టిగా మాట్లాడాలి.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం.
1: నా పేరు తెలివితేల పద్మావతి, విజయనాథ్ మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: కొండవీటి సింహం సినిమాలో అది ఈ మధు మాసంలో పాట కావాలండి.

0: హలో హలో,
1: చెప్పండి సార్. నమస్తే.
0: మీరే చెప్పండి.
1: బాగున్నారా? కొండవీటిరాజా సాంగ్ అడిగాం కదండి.
0: చెప్పండి.
1: మళ్ళీ మంచి సమయంలో దుప్పటి వేసి మల్లెపూలు చల్లాను రాజా సాంగ్.
0: మీ పేరు?
1: శంకర్ సార్, విశాఖపట్నం జగదాంబ సెంటర్.
0: సరే

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
2: అలాగా? ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: హలో.
9: హలో, నమస్తే సార్.
8: నమస్కారం అండి. మీ పేరు?
9: ఓవులుడు సార్.
8: చెప్పండి, ఎక్కడి నుంచి?
9: కడప సార్.
8: ఏ సినిమా?
9: గులేబకావరి కథ, అలల్లపై అనేది.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి, చెప్పండి మీ పేరు.
1: రామలకోట నుంచి వీరభద్రరావు మాట్లాడుతున్నాను.
0: వీరభద్రరావు గారు ఏ సినిమా ఏ పాట?
1: మాకు కృష్ణ నటించింది రక్త సంబంధం చిత్రంలోనే.
0: అలాగేనండి.

0: హలో, ఫోన్ ఇన్ లైవ్.
1: హలో, నమస్కారం అండి.
0: చెప్పండి.
1: నా పేరు సూర్యకుమార్. సూర్యకుమార్ అండి.
0: ఏ సినిమా?
1: చీకటిలో, కారు చీకటిలో, మళ్ళీ మనుషులు మారాలి చిత్రంలో ఘటసాల పాడిన పాట కావాలండి. పూర్తిగా వినాలండి.
0: అలాగేనండి, లైన్లో ఉండండి.

0: కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. రెండు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించి గత 12 ఏళ్లుగా దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలన గురించి, ఆ పాలనలో సాధించిన విజయాల గురించి ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడడానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ గారు. ముందుగా వారికి మన కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం మాధవ్ గారు.
1: నమస్కారం
0: మాధవ్ గారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గడిచిన 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయాలు సాధించి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్విరామంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిపై మీ స్పందన తెలియజేయండి.
1: దేశంలో ఇది జరగటం 3వ సారి. మొదటిసారి నెహ్రూ గారి ఆధ్వర్యంలో 3 సార్లు ప్రభుత్వం రావటం జరిగింది. 2వ సారి ఇందిరాగాంధీ హయాంలో రావటం జరిగింది. అలాగే ఈసారి ఏదైతే ప్రత్యేకత ఉందో, అంటే ఒక కూటమిలు ఏర్పడిన తర్వాత, అంటే కోయిలేషన్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఒక పార్టీ తనంతట తానుగా అధికారంలోకి రావటం ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైన 2014లో 282 సీట్లతో గెలవటం, తర్వాత 2019లో 303 సీట్లు రావటం, అలాగే మొన్న 240 సీట్లు వచ్చినా కూడా అందరికి ముందే ఏదైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో ఆ అలయన్స్కి మళ్లీ పెద్ద భేటీ ఇవ్వడం, నరేంద్ర మోడీ గారికి అందరూ కలిసి ప్రోత్సహించడం ఏదైతే ఉందో, దేశంలో ఒక కొత్త పొరవడి దేశంలో రావటం జరిగింది. ఒక పార్టీ, ఒక నాయకుడు బలంగా పనిచేస్తే ప్రజలందరూ మద్దతు ఇస్తారనే దానికి తారకాణం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అప్రతిహాతంగా 3 సార్లు ప్రధానమంత్రిగా, ఆయన ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రంలో సుమారు 7 సార్లు అధికారంలో రావటం, 3 సార్లు ఆయన ద్వారా, తర్వాత ఆయన ప్రోత్సాహంతో తర్వాత. సో ఇది కూడా చారిత్రాత్మకం. ఆ విధంగా 25 సంవత్సరాలు ఒక రాజ్యాంగ హోదా కలిగిన పదవిలో దేశంలో ఏ నేత లేదు, ప్రపంచంలో కూడా ఇటువంటి నేతలు అరుదు. అటువంటి కోవకి చెందటం మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం. అలాగే మొన్ననే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఎలక్టెడ్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు కూడా బ్రేక్ చేయడం ఏదైతుందో మనందరికీ కూడా ఒక స్ఫూర్తివంతమైన ఒక మైలురాయి. ఆ మైలురాయి దాటం మనందరూ కూడా తప్పనిసరి గర్వించాం.
0: అయితే 2014 ఎన్నికల ప్రచారంలో అవినీతి నిర్మూలన అనేది ప్రధాన ఎజెండాగా నిలిచింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంది, ఆ చర్యలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
1: ముఖ్యంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. దేశవ్యాప్తంగా అవినీతి పైన అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, అనేక సామాజిక కార్యకర్తలు, అన్నా హజారే లాంటి అనేక మంది ఉద్యమం కారణంగా దేశవ్యాప్తంగా ఆ రోజు పూర్తి అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలు శ్రమగీతం ఆచి, అలాగే నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున ఆయనకి

వికాసం ఇవ్వటం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చలేకుండా ఆయన కొనసాగించిన తీరు, అలాగే ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోకపోవడం, మొత్తం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏ రోజు కూడా సెలవు తీసుకోవడం, ఎవ్రీడే ఆఫీసులో ఉండటం, ప్రపంచం అంతా తిరగటం, దేశం అంతా కలిగి తిరగటం, అనేక రకాల విషయాలపైన ఆయన చేసిన తీరు ఏదైతే అందరూ హర్షించి ముందుకు స్వాగతం పలుకుతుంది. అందుకే మూడోసారి గెలవటం జరిగింది. అయితే అవినీతి సంబంధించిన అంశాన్ని ఆయన తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో మొదటిది పైనుంచి కింద వరకు ఏదైతే ఉందో సిస్టమ్ ని కరెక్ట్ చేయాలని చెప్పి ఆ విధంగా జనధన్ అకౌంట్ ప్రతి వాడికి అకౌంట్ ఓపెన్ చేయించాం. దాని తర్వాత ఏదైతే మొబైల్ అలాగే ఆధార్ కార్డ్ అలాగే తన జనధన్ అకౌంట్ మూడింటిని జామ్ అని చెప్పి దాని అనుసంధానం చేయడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ గా కేంద్రంలో నిధులేస్తే డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా ఈ దేశంలో మొదటిసారి జరిగింది, ఇంతకుముందు లేదు. ఆ విధంగా బెనిఫిషియరీ అకౌంట్లో రావడం కారణంగా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, అకౌంటబిలిటీ పెరిగింది, అలాగే పూర్తిగా ఒక రూపాయి కూడా నష్టం లేకుండా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. కేవలం డీబీటీ, కేవలం పెన్షన్స్ అంతవరకే కాదు, రైతులకు సంబంధించిన అది కాకుండా ప్రభుత్వానికి పంచాయతీ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ప్రభుత్వాలకు ఇవ్వాలో, పంచాయతీలకు ఇవ్వాలో, వ్యక్తులకు ఇవ్వాలో, అన్ని కూడా ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ వచ్చారు. దేశంలో 90% అందరూ కూడా అకౌంటింగ్ సిస్టమ్ లోకి తీసుకురావడం ఏదైతుందో దీని ద్వారా అవినీతి పెద్ద ఎత్తున కంట్రోల్ అయింది. రెండోది టెక్నాలజీ ఈ రంగానికే కాకుండా ఎక్కడైతే కాంట్రాక్టింగ్ రంగం ఉందో కాంట్రాక్ట్ రంగంలో జెమ్ పోర్టల్ ని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ తీసుకొచ్చి జెమ్ పోర్టల్ లో నమోదు చేయించడం, దాని ద్వారానే టెండర్ సిస్టమ్, అలాగే ఈ టెండరింగ్ సిస్టమ్ ఒకటి తీసుకురావడం. ఇది ఎవరైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఎవరైతే వాళ్ళు ఇచ్చిన ముందు ఫైనాన్షియల్ బిట్ కానీ టెక్నికల్ బిట్ దానికి పెడతారు, ఎప్పుడైతే టెండర్ ఓపెన్ అయిపోతుందో ఎవరికైతే మనం అవార్డ్ చేస్తాం, అవార్డ్ చేసిన తర్వాత ఎవరైనా తప్పు తడకుండా చూసుకునే అవకాశం. అలాగే ఇంకొక మేజర్ ఏంటంటే రిక్రూట్మెంట్, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఈరోజు గ్రూప్ 4 అలాగే ఇటువంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దానికి ఇంటర్వ్యూ తీసేయటం జరిగింది. ఇంటర్వ్యూ అనేది బాగా పెద్ద ఎత్తున కరెక్షన్కి అవకాశం, కనుక దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేశారు. ఇవాళ మీరు పోస్టుకు సంబంధించిన ఏదైతే గ్రామ్ డాక్ సేవకు ఏదైతే ఉందో జీడిఎస్ డైరెక్ట్ గా 10th క్లాస్ వాళ్ళ మార్క్ షీట్ ప్రకారం మెరిట్ ప్రకారం అది నెట్ లో పెడతారు. కేవలం ఇటువంటివన్నీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కింద స్థాయి రిక్రూట్మెంట్ లో ఎక్కువ అవినీతి జరుగుతుంది, అది పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీలో ఇవాళ వెబ్సైట్ లో పెట్టి దాంట్లో రిక్రూట్ చేయటం. ఒకవేళ నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఎలా వచ్చిందో మీరు అడిగే అవకాశం మీకు ఇచ్చారు, సిటిజన్స్ గా రైట్ ఇచ్చారు, దాని కారణంగా దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ పైన ఎటువంటి అవినీతి లేకుండా చేస్తారు. ఇంకొకటి లీగల్ ఫ్రేమ్వర్క్, ఈ దేశానికి సంబంధించిన ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో 1988 కరప్షన్ యాక్ట్, దాంట్లో బోల్డ్ అండ్ లుస్కులు ఉన్నాయి, దాన్ని మరింత పదును చేసి ఆయన 2018 యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇటువంటి అనేక రకాల ప్రావిజన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనీ లాండరింగ్ బినామీ ట్రాన్సాక్షన్ సంబంధించినవి యాక్ట్స్ మార్చడం జరిగింది. 2018లో 4 కరప్షన్ మీద యాక్ట్స్ రావడం జరిగింది. దాని కారణంగా ఎవరైనా ఫ్యూగిటివ్ అంటారు, ఫ్యూజిటివ్ ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విదేశాలు పారిపోకుండా ప్రివెంట్ చేశారు, జస్ట్ మీరు ఒక కంప్లైంట్ ఒక బ్యాంక్ లో ఫలాన్ ట్రాన్సాక్ట్ జరిగిందంటే తన హీ బికమ్స్ ఎ ఫ్యూజిటివ్, అంటే హీఈస్ నాట్ అలౌడ్ టు క్రాస్, ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు, ఇంకా ఆయన వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు చూస్తే యూపీఏ గవర్నమెంట్ లోనే ఆల్మోస్ట్ వీళ్ళందరూ లలిత్ మోడీ గానీ మిగతా వాళ్ళందరూ కూడా దేశాన్ని విధులకు వెళ్ళిపోయారు. వాడు వెనక్కి తీసుకురావాలని అనొచ్చు, కానీ గోల్డ్ అని దాని లీగల్ ప్రావిజన్స్ ఉన్నాయి, కానీ అది మరీ మరొకసారి జరగకుండా చూడలేదు. ఇంకొకటి చాలా పెద్ద మార్పు ఏం తీసుకోవాలి, బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చారు. మీరు బ్యాంక్ ఏ బ్యాంక్ నైనా అడగండి, బ్యాంక్ లో గతంలో లోన్స్ ఇచ్చే సిస్టమ్ ఎవరికి ఎందుకు ఎలా ఇస్తున్నాడని తెలిసారు, ఇవాళ దాన్ని ట్రాన్స్పరెంట్ చేశారు. ఎవరికి లోన్ ఇవ్వాలన్నా దానికి సంబంధించి హై ట్రాన్సాక్షన్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా అదంతా పారదర్శకంగా మార్చడం జరిగింది. దానికి సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతేనో కేవలం హీ డజంట్ లై విత్ బ్రాంచ్, ఇది పోలరైజ్ అయిపోయింది, మొత్తం అన్ని బ్రాంచెస్ కి కలిపి ఒకే హబ్ క్రియేట్ చేస్తారు అన్ని బ్యాంకులు. ఏ బ్యాంకులు అయితే ఇవి జరగలేదో ఆ బ్యాంకులు క్లోజ్ చేసి మనం మెర్జ్ చేయడం జరిగింది. ఆ విధంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పు ఏదైతుందో దాని కారణంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ బ్యాంకింగ్ సెక్టర్ లో జరిగేది అది పూర్తిగా ప్రివెంట్ అయింది. ఇట్ కెన్ బి ఆన్ రికార్డ్, అంటే లోన్ తీసుకుని ఎగ్గొట్టే అవకాశం ఉండొచ్చు, కానీ లోన్ తీసుకోవడంలో ఇంతకుముందు ఫ్రాడ్ జరిగేది, నాకు ప్రావిజన్ 1 crore కానీ 100 crores తీసుకున్నవాడు ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఒకరు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్ ని బాగా స్ట్రాంగ్ చేశారు. అలాగే వీటితో పాటు గతంలో ఉండే లోక్పాల్ వాటిని కూడా అదే తరంగా ఉంచారు, దాన్ని ఎక్కడా కూడా పక్కన పెట్టిన పరిస్థితి లేదు. సో ఈ విధంగా అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే అతిపెద్ద విప్లవాత్మక మార్పు ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ ఇవి చేయడం కానీ మన ప్రజలంతా ముందుకు రావడం, కనుక 2 చారిత్రాత్మక నిర్ణయాలు, ఒకటి జీఎస్టీ. సో ఏదైతే ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ ని అండర్ ఒక నెట్ కింద తీసుకురావడం కారణంగా ఎవడు ఎక్కడ ఏది కొన్నా వాడి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వాడి జీఎస్టీ ఏ దేనికి దానికి లేక అన్నిటికీ కూడా అనుసంధానం చేసి ఒక వెబ్ లో చెక్ చేసుకునే వ్యవస్థ తీసుకొచ్చింది.

0: సో ఆ విధంగా కాంప్లైన్స్ కానీ వాడు ఏదైనా ఉంటే అబ్జెక్ట్ చేయడం కానీ ఈజీగా చేసే అథారిటీస్ చేసే విధంగా వ్యవస్థిస్తారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ చాలా సులభతరం చేస్తారు. చాలా అలాగే ఎవడు కడుతున్నాడు కట్టడం లేదని అది ఫేస్లెస్ చేస్తారు, ఎవరు చూడకుండా ఉండేది. అలాగే ఇంకొక మీద డిజిటలైజేషన్ ఏదైతుందో, భారతదేశం ఎక్కడ ఉండేది అని ప్రపంచ దేశాల్లో 160వ స్థానం ఉండేది, ఇవాళ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి వచ్చాం. అంటే ఏ చిన్న వెండర్ కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తున్నాం ఇవాళ యూపీఐ ద్వారా చేయగలిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మొత్తం అకౌంటబిలిటీ రావటం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున కరప్షన్ కానీ ట్యాక్స్ పేమెంట్స్ లో కానీ మార్పు వచ్చింది. అలాగే జీఎస్టీ కూడా విప్లవాత్మక మార్పు. ఈ విధంగా డిజిటలైజేషన్ ఏదైతుందో ఇది చారిత్రాత్మకంగా దేశంలో జరిగింది. ఇవాళ ప్రపంచం వీసిపోతుంది. ఈ కంట్రీ ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ లైక్ ఇండియా ఎలా చేసింది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. డెవలప్ కంట్రీస్ కూడా చేయలేదు. సో ఆ విధంగా మనం లాస్ట్ మెయిల్ వరకు డిజిటలైజ్ చేయడం ఏదైతుందో దీని కారణంగా కరప్షన్ తగ్గింది. అయితే కరప్షన్ పోలేదు, కరప్షన్ అయితే చాలా తగ్గింది. ఇంతకుముందులా విచ్చలవిడిగా చేసే అవకాశం లేకుండా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది.
1: మాధవ్ గారు, 2015లో ఎన్డీఏ ప్రభుత్వం డిజిటల్ ఇండియా అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ డిజిటల్ ఇండియా అనే కార్యక్రమం దేశ అభివృద్ధికి ఎలా దోహదపడిందంటారు?
0: ఒక్కసారి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు రావటం జరిగింది. ఇవాళ మీరు అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మనం ఫారెన్ ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో అవి విపరీతంగా పెరిగాయి. సుమారు 680 బిలియన్ డాలర్స్ వచ్చింది. దానికి మన థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. అలాగే మనకి బ్యాంక్ సెక్టర్ దగ్గర విపరీతమైన డబ్బులు రావడం జరిగింది. అందుకే ముద్రా లోన్స్ లాంటివంటే ఎటువంటి గ్యారంటీ లేని రుణాలు ఇచ్చే అవకాశం వస్తుంది. ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున అవకాశం, స్టాండప్ స్టార్టప్ లోన్స్. ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర డిస్బర్స్మెంట్ కి క్యాష్ బాగా ఎక్కువ పెరిగింది. సో అది ఒక పెద్ద అవకాశం. కనుక దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి చాలా పెద్ద ఎత్తున దోహదపడింది. అలాగే మనం బోల్డ్ నిర్ణయాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు కానీ గమనిస్తే 60 ఇయర్స్ లో భారతదేశం ఎంతైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుందో గత 12 రోజుల్లో దాని అంతా చేసింది. అంటే ఈ 60 సంవత్సరాల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చేస్తాం, ఈ 12 సంవత్సరాలు అని చేస్తాం. ఈ క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధంగా ప్రజల దగ్గర ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో జమ అయిందో వాటన్నింటినీ మనం ఉపయోగించుకోవడానికి అవకాశం దొరికింది. అలాగే ఇంకొక పెద్ద ఎత్తున అవకాశం దొరికిందంటే బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్, టెక్నాలజీని ఉపయోగించడం కారణంగా మనకి మొత్తం దేశవ్యాప్తంగా ఒక సింగిల్ మార్కెట్ అయింది. మనం ఇనామ్ అనేది ఏదైతుందో, ఒక ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి దాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అలాగే ఎండ్ కస్టమర్ వరకు అంతా కూడా ఓ సింగిల్ నెట్వర్క్ లో చూసే విధంగా వ్యవస్థ నిర్మాణం అయింది. ఇంకా ట్రాన్స్ఫర్ ఇంకా పెరగాలేదు, బట్ రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం దేశం అంతా పిన్ టు పిన్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ కార్నర్ విల్ బి కమింగ్ అండర్ వన్ రూఫ్. దాని కారణంగా మనకి ఏది ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందో తెలిసిపోతుంది.
1: అలాగే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఈ నినాదం వెనుకున్న ప్రధాన ఉద్దేశం గురించి తెలియజేయండి.
0: ఏ చిన్న పని చేయాలని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన నుంచి బయటపడాలి. ఎవరు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు పనిచేసుకునే మెకానిజం పెరగాలి. ఆ విధంగా పరిపాలన అనేది ఏదైతే ఉందో ప్రజలొచ్చే ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఆలోచన రావడం జరిగింది. ఇది అందరికీ కూడా ఉండాల్సిన అవసరం. మనకి ఏదైతే కమ్యూనిస్ట్ ఆలోచనతో మన ప్రభుత్వం అప్పుడు ఉంది, రష్యా యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచే దాంట్లో రెడ్ టేపిజం అనేది బాగా పెరిగింది. అలాగే బ్యూరోక్రటిక్ ఇంటర్వెన్షన్ ప్రతి దాంట్లో ఏ నిర్ణయం తీసుకోలేకుండా ఉండేది. సో సింపుల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక 6 నెలలు ఆగే పరిస్థితి ఉంది. ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున వేచి ఉండే అవకాశం. టెలికామ్ కనెక్షన్స్ దానికి కూడా ఎంపీ రికమెండేషన్ ఉండేది, ఎంపీ దగ్గరే ఇచ్చేవారు. ఇటువంటి రెడ్ టేపిజం ఏదైతుందో అలాగే బ్యూరోక్రటిక్ హర్డల్స్ ఉందో దాని అన్నింటినీ తునాతునకలు చేశారు. ఎవరు కూడా వీటి కోసం ఆగే పరిస్థితి లేకుండా చేశారు. ఇంకా ఎంత పెద్ద ఎత్తున జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దానికి కూడా భయపడుతూ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేవాడు. ఎందుకంటే ఒకసారి నేను ఎక్కువ కట్టాననుకోండి ప్రమాదం, నేను స్కాన్ అయిపోతాను. ఇవాళ ఫేస్లెస్ చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఉందో అది కూడా సింగిల్ పే చేయటం, పాన్ కార్డ్ అనేది ఏదైతుందో అది కూడా సింపుల్గా ప్రతి వాడికి ఎందుకు ఇన్ని అవసరం అని చెప్పి మొత్తం కూడా పక్కన పెట్టేసాం. అలాగే ఇంకోటి డీక్రిమినలైజేషన్ ఆఫ్ లాస్, ఏవైతే కొన్ని లాస్ కారణంగా వీటి కారణంగా శిక్షలు పడే అవకాశం, సో ఆ శిక్షలు పడకుండా దాని ప్రావిజన్స్ కూడా బాగా తగ్గించారు. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద శిక్షలు వేయకుండా దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావుతుంది. సో ఇవన్నీ డీక్రిమినలైజేషన్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ బాగా తగ్గించారు. సో ఆ విధంగా గవర్నమెంట్ కేవలం పరిపాలన చేయాలి. ఇంకొకటి పబ్లిక్ సెక్టర్లో మనం ఏదైతున్నాం దాన్ని కూడా తగ్గించాలని చెప్పి మనం అనుకుంటాం. పబ్లిక్ అంటే గవర్నమెంట్ షుడ్ డూ గవర్నమెంట్ బిజినెస్ ఇస్ నాట్ టు డూ బిజినెస్. ప్రభుత్వం యొక్క వ్యాపారం చేయడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం కాదు, పరిపాలన చేయడం. కనుక వాటిలో కూడా అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి రెడెండెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు వాటిలో రావటం. అలాగే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురావటం, ఎక్కడెక్కడ సంవత్సరం ప్రోత్సహించడం. ఆ విధంగా మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్,

0: అనేదాన్ని నరేంద్ర మోడీ గారు 100% ఇంప్లిమెంట్ చేస్తారు.
1: అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంత్యోదయ అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
0: అంత్యోదయ అనే అంశం మన మహాత్మా గాంధీ గారి సర్వోదయ సిద్ధాంతంతో దాన్ని ప్రారంభం జరిగింది. అందరి జీవితాలు ఉదయించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు ఆలోచించారు. దీనికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే మా సిద్ధాంతకర్త ఉన్నాడో ఆయన దాన్ని అంత్యోదయ అని చెప్పి చెప్పడం జరిగింది. అంతిమ వ్యక్తి ఫలితాలు జరగాలని, ద లాస్ట్ మెయిల్ డెలివరీ. సో ఆ విధంగా ఎవరైతే క్యూ లైన్ లో ఉండే చిట్ట చివరి వర్గానికి నీ యొక్క సంక్షేమ ఫలితాలు వెళ్లే విధంగా ఆలోచించారు. ఆ విధమైన ఆలోచనలోనే డీబీటీ వచ్చింది, అలాగే జనధన్ అకౌంట్ వచ్చాయి, అలాగే ప్రతి వ్యక్తికి రక్షణ భద్రత పథకాలు వచ్చాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆలోచనతో వచ్చింది. అలాగే ప్రధానమంత్రి అన్న యోజన కానీ, అలాగే ముఫ్త్ బిజిలీ యోజన కానీ, అలాగే ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కానీ, మాతృ వందనా స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన స్కీమ్స్. ఆ విధంగా ఒక వ్యక్తికి జీవితంలో కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు ప్రభుత్వం ఇవ్వాలని, కడుపులో బిడ్డ పుట్టినప్పటి పడినప్పటి నుంచి 6 నెలల దగ్గర నుంచి తను మరణించి శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏదైతే మహాప్రస్థానం ఉందో అప్పటి వరకు ప్రభుత్వం ఆలోచించేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తారు. ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేదు. ఆ విధంగా మనం చేయడం జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి పథకాలు తీసుకురావటం. ఆ విధంగా మాతృవందన స్కీమ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి పోషణ అభియాన్ కానీ, దాని పోషణ అభియాన్ తర్వాత ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పిల్లలకి తల్లులకి ఏ విధంగా సంరక్షణ అనేది, అలాగే వీటి దీని తర్వాత ఏదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చేసే ప్రక్రియ కానీ, ఆ సుకన్య సమృద్ధి యోజన కానీ, బేటీ బచావో బేటీ పడావో లాంటి యోజనలు కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన ఆలోచన. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ఎల్ఈడీ లైట్ ఉండాలి, ప్రతి ఇంటికి అన్నం ఉచితంగా వెళ్ళాలి, ప్రతి ఇంటికి రక్షణ భద్రత పథకాలు ఉండాలి. ఆ విధంగా ప్రతి వ్యక్తికి అన్ని అందే విధంగా చూడాలి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్, ఒకరికి వెళ్ళాలి. ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఏమి కావాలో అన్ని ప్రభుత్వం ఇచ్చే విధంగా వ్యవస్థిస్తారు. ఇవాళ 168 పథకాల ద్వారా దీంట్లో ఇవన్నీ కూడా అంత్యోదయ ఆలోచనతోనే ప్రారంభమై, ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఆలోచన చేస్తారు. ఇవన్నీ కూడా ఏమిటని ప్రశ్నించాలి. ఆ విధంగా ఒక వ్యక్తికి ఒక గ్రామానికి ఏం కావాలో అన్ని ఇవ్వటం జరిగింది. ఒక గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, కాలువలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఊళ్ళో ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ, ఊళ్ళో ఉండే పాఠశాల కానీ, హెల్త్ క్లబ్ అది వైద్యాలయం కానీ, అలాగే ఊళ్ళో ఉండే రైతు భరోసా కేంద్రం కానీ, ఊళ్ళు చివరి ఉండే చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, అన్ని కూడా 100% కేంద్రం ఇవ్వటం జరిగింది. దీనికి అదనంగా 14-15 ఫైనాన్స్ లో భాగంగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వటం అనేది, ఇది కూడా విప్లవాత్మకం. ఆ విధంగా ప్రతి గ్రామానికి మీరు గత 6 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయల పైకి వచ్చింది. వాళ్ళకి సర్పంచ్ కూడా అకౌంట్ ఓపెన్ చేశారు, డైరెక్ట్ గా కేంద్రం నుంచి నిధులు ఇచ్చారు. దాని కారణంగా పంచాయతీలో ఇవాళ మనం బిల్లులు కట్టగలుగుతున్నాం, జీతాలు ఇవ్వగలుగుతున్నాం, శుభ్రం చేయగలుగుతున్నాం. ఇవన్నీ ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా 12 సంవత్సరాలు చేసి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలందరూ కూడా వాటిని అనుభవిస్తున్నారు, వాటి గురించి ఆలోచన చేస్తున్నారు.
1: మీరు ఇప్పటి వరకు చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రవేశపెట్టిన పథకాల ద్వారా కానీ గత 12 ఏళ్లుగా సాధించిన ప్రగతిని పునాదిగా వేసుకుని వికసిత భారత్ లక్ష్య సాధన వైపు అడుగులు వేద్దామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. అసలు ఏంటి వికసిత భారత్, ఆ లక్ష్య సాధన గురించి కొంచెం వివరంగా తెలియజేయండి.
0: అంటే దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని యొక్క ఫలితం ఏంటి అంటే దేశం వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని మళ్లీ పొందాలి అని, ఆ వైభవాన్ని పొందడానికి అందరం కూడా కృషి చేయాలి. దురదృష్టం ఏమైపోయిందంటే మనది అనుకున్న అంశాలపైన దేశ నిర్మాణం కాదు. మన విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న వాదాలు, సిద్ధాంతాలు, ఆ వాళ్ల యొక్క ప్రగతి సంబంధించిన ప్రయోగాలు ఇక్కడ చేయటం జరిగింది. ఆ విధంగా వాళ్ల ప్రయోగాలు మన దగ్గర ఫలించవు. యో దేశే యో జంతు తద్దేశే తదౌషధం అని చెప్పి సంస్కృతం అవుతాం. ఏ దేశానికి సంబంధించిన వ్యవస్థలు ఆ దేశం మీద, ఆ దేశం యొక్క ఆలోచన ప్రకారం నిర్మాణం కావాలి. ఏ దేశంలో ఏ జంతువు ఉంటుందో ఆ జంతుకి ఆ దేశంలోనే ఔషధం ఇవ్వాలి. ఆ పక్క ఊర్లో ఇచ్చే మందు తీసుకొచ్చి ఈ జంతుకి ఇస్తే నయం కాదనేది మనకి ఉండే ఒక శాస్త్రంలో ఉండే ఒక ఆలోచన. భారతదేశానికి ఏమని చెప్పి భారతదేశానికి సంబంధించిన సమస్యలు భారతదేశం యొక్క మేధస్సుతో ఆలోచించేది. దాని కారణంగా భారతదేశం వెనుకబడిన దేశంగా ఉంది. వికసిత భారతం కారే కనుక ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటే 75 వసంతాల పూర్తి చేసుకున్న దేశ స్వతంత్రావనిలో ఒక శపథం, ఒక ఆలోచన, ఒక లక్ష్యం, ఒక సంకల్పం మన ప్రధానమంత్రి గారు మన ముందుంచారు. ఎవరి

0: అయితే అనేక లక్షలాది మంది యొక్క రక్త పుటేరులు కారణంగా, అనేక మంది ప్రాణత్యాగం కారణంగా మనకి స్వతంత్రం వచ్చింది. కేవలం కొంతమంది ఉద్యమం చేస్తే వచ్చింది కాదు, దేశవ్యాప్తంగా ఇంతమంది బలిదానం కాబట్టారు. అదేమో తెల్లని శాంతి కపోతం కాదు, కనుక ఇంతమంది యొక్క బలిదానం కారణంగా, ఇంతమంది యొక్క తపస్సు కారణంగా, ఇంతమంది యొక్క అనేక రకాల త్యాగాల కారణంగా వచ్చింది. కాబట్టి దానిని మనం సఫలం చేయాలంటే ఈ 25 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు పూర్తయ్యే భారతావని 2047 కల్లా వికసిత భారతం కావాలి అని లక్ష్యం పెట్టుకున్నాం. ఇది అమృత కాలం, కనుక దీంట్లో అందరం కలిసి ప్రయాణం చేయాలి, ప్రయత్నం చేయాలి. వాళ్ల కల, మన యొక్క స్వతంత్ర సేనానుల యొక్క కల, దేశాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పిన దార్శనికుల యొక్క కలని పూర్తి చేసే విధంగా అడుగులు వేయాలి. అదే వికసిత భారత్, అన్ని రంగాల్లో భారతదేశం ముందుండాలి. ఆ లక్ష్యం కోసం ఇచ్చిన నినాదం సబ్కే సాథ్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అందరి యొక్క విశ్వాసాన్ని చేరుకున్నవి, చివరికి సబ్కా ప్రయాస్, అందరి యొక్క ప్రయత్నంతో జరగాలి. కేవలం ప్రభుత్వం అనుకుంటే, ప్రధానమంత్రి అనుకుంటే అయిపోయేది కాదు. కనుక ఈ సబ్కా ప్రయాస్ లో గవర్నమెంట్ కాకుండా ప్రజల్ని భాగస్వామ్యం చేసే ఆలోచనతో అనేక రకాల ఆలోచన ముందు తీసుకొచ్చారు. ఆ విధంగా వెళ్ళాలి. మనందరికీ కూడా ఒక లక్ష్యం పెట్టి పంచిపదని చెప్పి 5 లక్షలు పెట్టుకొని మనందరికీ కూడా పౌర విధులు అవలంబించడం, ఆత్మ నిర్భర్ భారత్ అనే స్వదేశీ సంకల్పం తీసుకొని దేశంలో తయారయ్యే వస్తువులనే మనం వాడటం, అలాగే పర్యావరణ పరిరక్షణ ఏదైతుందో అది మనం విధిగా పెట్టుకోవటం, ఇటువంటి అనేక రకాల విషయాల ద్వారా దేశం ఆ స్థానానికి వెళ్తుంది. కనుక మనందరి యొక్క కర్తవ్యం ఆ యొక్క ఆలోచన ఏదైతుందో, ఆ పంచిపద ఏదైతుందో, ఆ 5 అడుగులు ఏవైతుందో దేశం యొక్క మార్పుకి సంకేతం. ఆ విధంగా మనం ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానానికి వెళ్ళాలన్నమాట. వి షుడ్ బి ఏ గైడింగ్ ఫోర్స్ టు ద హోల్ వరల్డ్. కనుకనే మన G20 సమావేశంలో చైర్మన్ గా ఉన్న నరేంద్ర మోడీ గారు తీసుకున్న లక్ష్యం ఏంటి, వసుదైవ కుటుంబకం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళారు. అలాగే కింద ట్యాగ్ లైన్ పెట్టారు, వన్ ఎర్త్ వన్ ఫ్యూచర్, అలాగే వన్ ఫ్యామిలీ అని పెట్టారు. సో ఆ విధంగా ప్రపంచంతో ఒక కుటుంబం, అందరి భవిష్యత్తు ఒకటే. ఆ లక్ష్యం కోసం మనందరం అడుగులు వేయాలి. ఇటువంటి ఒక ఉన్నత ఆలోచనతో మనం వెళ్తున్నాం. ఆ లక్ష్యం కోసం మనందరం కలిసి పనిచేయాలి.
1: మాధవ్ గారు, గత 12 ఏళ్ల NDA ప్రభుత్వ పాలనలో అనుసరించిన విధానాలు, తీసుకొచ్చిన కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేశారు. మా శ్రోతల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి.
0: నమస్కారం.

0: మీరు ఇంతవరకు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ 2727244 నెంబర్కి కానీ 2727288 నెంబర్కి కానీ 0891 కోడ్ జత చేసి శ్రోతలు తమకు కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు. హలో
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, పాటల పల్లకి చెప్పండి.
1: సార్, సుజాత నుంచి ప్రకాశరావు మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి ప్రకాశరావు గారు.
1: దాగుడుమూత సినిమా నుంచి గోరంక గూటుగే చేరావు చిలక పాట కావాలండి.

0: హలో.
1: హలో, నమస్తే సార్. బాగున్నారా?
0: నమస్కారం. బాగున్నానండి, మీరు?
1: మీ కార్యక్రమం ఇంటింటే భోజనం తినకుండానే కడుపు నిండిపోతుంది.
0: ధన్యవాదాలండి. మీ పేరేంటి?
1: నా పేరు ఎం రమణ. అలవంచి ఏరియా పెద్దపల్లికి మాట్లాడుతుంది.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: దొంగమూడి సినిమాలో కోకమ్మ చెప్పమ్మ.

0: హలో,
1: నమస్కారం సార్. నా పేరు చిట్టూరు సత్యనారాయణమూర్తి అండి. వేపకొండ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సత్యనారాయణమూర్తి గారు.
1: కులగౌరవ సినిమాలోని మాతృత్వంలో ఉంది ఆరుజన్మ.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం
1: గుడ్
0: అండి.
1: మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్
1: సంతోషం
0: మార్నింగ్.
1: చిత్రంలో సాంగ్ ప్రసార్
0: మీ పేరు? మీ పేరు
1: శంకర్ అండి.
0: ఎక్కడి నుంచి?
1: జగదాంబ సెంటర్ నుంచి సార్.

0: మీ పేరు?
1: సత్యవాడ రఘునాథం అండి, చిన్నవాళ్ళ పేరు.
0: చెప్పండి.
1: వెలుగు నీడల్ సినిమాలో పాపాయి కావాలండి. అన్ని ఫ్రెండ్స్ నిధులు వస్తున్నాయి కదా, పాపాయిని ఒకసారి లాలిద్దాం.
0: చల్లని వెన్నెల సోనలు.
1: అదే.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్కారం
1: సార్, బొంబాయి పీరియడ్ ఈ చిత్రంలో సీతలోని చేసి చెప్పి ఆ పాట

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం.
1: విజయ నుంచి మాట్లాడుతున్నాను. తెలిసిన శంకర్ నా పేరు. విడిదురాముడు సినిమాలో ఉంది, పిలిచిన పలుకవే ఓ దేవరాలు అని.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకట్రావు గారు.
1: మాకు కలస ఉంటే కలస సుఖంలో ఘంటసాల గారు పాడారండి, నావరాల తండ్రి నేను వేలప్పుడు ఇవరా పాట వినిపించండి. నమస్కారం అండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ్మ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా రాజ్ కుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట వింటారు.

ఇప్పుడు స్వయంవరం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట వింటారు. రచన రాజశ్రీ, సంగీతం సత్యం.

ఇప్పుడు అల్లరు ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కె చిత్ర ఆలపించిన పాట వింటారు. రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కిరవాణి.

ఇప్పుడు ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కె చక్రవర్తి, రచన దాసర్ నారాయణరావు.

ఇప్పుడు ఆదిత్య 369 చిత్రం నుండి జిక్కి ఎస్పి శైలజ పాడిన పాట వింటారు. సంగీతం ఇలియారాజా, సాహిత్యం వేటూరి.

ఇప్పుడు పులి బెబ్బులి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట వింటారు. సాహిత్యం వేటూరి.

ఇప్పుడు కిల్లర్ చిత్రం నుండి ఇళయరాజా సంగీతంలో మను కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు, రచన వేటూరి.

ఇప్పుడు దళపతి చిత్రం నుండి కేజే యేసుదాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వింటారు. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

మధురిమ తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు చంద్రలేఖ చిత్రం నుండి రాజేష్ కృష్ణన్, సుజాత ఆలపించిన పాట వింటారు. రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌటా.

ఇప్పుడు పెళ్లి సందడి చిత్రం నుండి కేఎస్ చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వింటారు. రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

ఇప్పుడు సప్తపది చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన వేటూరి, సంగీతం కేవీ మహదేవన్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి మధుమంజరి కార్యక్రమంలో మొదటిగా డార్లింగ్ చిత్రం నుండి అనంత శ్రీరామ్.

0: ఇప్పుడు హలో బ్రదర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాన్నపాట వింటారు. సాహిత్యం భూనచంద్ర, సంగీతం రాజ్కోటి.
1: అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి.

ఇప్పుడు ఖడ్గం చిత్రం నుండి చిత్ర రకీబ్ ఆలం ఆలపించిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సుద్దాల అశోక్ తేజ.

ఈ కార్యక్రమంలో చివరిగా మా అన్నయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, సుజాత మోహన్ ఆలపించిన పాట వింటారు.

మీరింతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని రోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది.

ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ రెండో మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. G7 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం ప్రగతిని సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైన అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ ససీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జెమ్యూంగ్తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ భాగస్వామ్య పాదేశంగా పాల్గొంటోంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈరోజు G7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% వృద్ధిని కనబరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి విలువ 84,000 కోట్ల రూపాయలుగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 110% అసాధారణమైన వృద్ధిని నమోదు చేసిందని కూడా రక్షణ మంత్రి వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,746 కోట్ల రూపాయలుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగిందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. రక్షణ ఉత్పాదన విభాగంతో పాటు ఇతర భాగస్వాములందరి సామూహిక కృషి ఫలితంగానే ఈ వృద్ధి సాధించగలిగామని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పంట వ్యర్థాల నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు, అలాగే పంట అవశేషాల దహనానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపీందర్ యాదవ్ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్మంత్రిత్వ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో 14 జిల్లాల్లో ఉన్న 70 తహసీళ్లలో స్టబుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సాగుతున్న క్రియాశీలక పర్యవేక్షణ పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితమవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను, భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలనా విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి

0: మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యుల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్టు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ముందే ఇస్తామని నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారం పైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం, పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈరోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ 3వ సర్సంఘచాలక్ బాలాసాహెబ్ దేవ్రాజ్ స్వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవ్రాజ్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ, మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు సెనగల్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఈరోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఒక మంచి పేరు తెచ్చుకుంటూ మహిళల్ని చైతన్యపరిచే విధంగా ఈ సత్కళా వాహిని తీసుకెళ్తూ దాంట్లోనే సంక్రాంతి మంజరి సంగీత కళాశాలని ఒక అనుబంధ సంస్థని యువవాహిని గానవాహిని అనే అనుబంధ సంస్థ

ఇంతవరకు మీరు సత్ కళావాహిని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారి కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక కార్మిక గీతం వింటారు.

ఇంతవరకు మీరు కార్మిక గేయం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణలో వెలువడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా దేవీపుత్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ,

ఇప్పుడు నువ్వు లేక నేను లేను చిత్రం నుండి చంద్రబోస్ రచనలో ఆర్పి పట్నాయక్ స్వరపరచగా ఉషా ఆలపించిన పాట వింటారు.

ఇంతవరకు మీరు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పై వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి బంగళపూడి అనిత సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్రంలోని ఆక్వారంగం, మామిడి, పొగాకు పంటల పరిస్థితి, రైతులకు అందిస్తున్న మద్దతు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఎగుమతుల అవకాశాలు వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ, ఆర్టీజీఎస్ కార్యాలయాలపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ టెర్మినల్ నిర్మాణ పనులను మరో 4 నెలల్లో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోనికి తీసుకురానున్నామని అన్నారు. విమానాశ్రయ విస్తరణ, ఆధునిక సౌకర్యాల కల్పనతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రు రైల్వే పై వంతెన ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ రైల్వే లెవెల్ క్రాసింగ్ కారణంగా ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉండటంతో 142 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఆర్బీఓ నిర్మాణం పూర్తయిన తర్వాత మంగళగిరి, నిడమర్రు, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని తెలుపుతూ
1: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. ఉండవల్లి సెంటర్ లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అది డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్ కి దగ్గర రోడ్ అవన్నీ మొదలైన వరకు ఒక రింగ్ రోడ్ మంగళగిరికి న్యాచురల్ గా ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదేపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసిన అవకాశం ఉంటుంది. 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది. అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు, భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్ గా చేస్తే కావాల్సిన వసతులు గానీ అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం.
0: సింగపూర్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మెరీనా బే శాండ్స్లో ఉన్న సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ కొలిన్ గోతో మంత్రి సమావేశమయ్యారు. సింగపూర్లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రతకు సంబంధించి అమలు చేస్తున్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం గురించి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సింగపూర్లోని తువాసు సౌత్ వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేయడంతో పాటు రక్షణ సాంకేతికతలో స్టార్టప్ల అభివృద్దికి ప్రోత్సాహం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశ భద్రతా వ్యవస్థలో వచ్చిన మార్పులపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ దేశ భద్రతను మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సాయుధ దళాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దేశ భద్రత, రక్షణ రంగాల బలోపేతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు నవభారత నిర్మాణానికి దోహదపడుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్,

0: జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో పాటు ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ప్రాచీన వారసత్వమని పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన జీవన శైలిలో యోగా ఆరోగ్యకరమైన జీవితానికి మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: మన ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. రెగ్యులర్ మన లైఫ్ స్టైల్లో యోగాను ఒక పార్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారికి, ఎంపీ సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరతగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ పోటీలు ఈరోజు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. విజయవాడ సన్షైనర్స్, తుంగభద్ర వారియర్స్ మధ్య తొలి మ్యాచ్ కడపలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ టోర్నీలో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్, వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగల్పూడి అనిత సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి ప్రసారంలో 2:31 ఒకే సినీ గేయ రచయితకి సంబంధించిన పాటలు వింటారు. అలానే 5:55 ఉద్యోగ వార్తలు వింటారు. చదివినవారు బి రాజు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణలు. 6:30 ఇంగ్లాండ్లోని హెడింగ్లే లీడ్స్లో జరగనున్న భారత్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగనున్న ఐసీసీ మహిళా T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు రేడియో సెట్లో ప్రసారమవుతుంది. అదే సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా కొనసాగుతుంది. సాయంత్రం 7:15 పల్లసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కేతీ బచావో అభియాన్ అమలు వివరాల గురించి ఆ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ ఎన్ రాజ్ కుమార్ గారు మనకి వివరిస్తారు. అలానే వ్యవసాయ సమాచారంలో భాగంగా బయోగ్యాస్ తయారీ, వాడకం, వాటి ఉపయోగాల గురించి శాస్త్రవేత్తలు అందించిన సమాచారాన్ని మనకు ఆర్ పార్వతి గారు వివరిస్తారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణలు. ఇవి ఈనాటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.

ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హెలో బాగున్నారా ఫోన్ ఇలా వింటారు. అయితే హెలో బాగున్నారా అని అడుగుతూ మీరు కోరిన పాట వినాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0891-2727-244. నెంబర్ మరొక్కసారి 0891-2727-244. ఒక ముఖ్య గమనిక, ఇది మహిళావాణి స్త్రీల కార్యక్రమం కాబట్టి కేవలం మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేయగలరు.

0: హలో.
1: హలో అండి.
0: నమస్కారం అండి. హలో.
1: నమస్తే అండి. బాగున్నారండి?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నానండి.
0: చెప్పండి మీ పేరు. చెప్పండి మీ పేరు.
1: నా పేరు రాధిక అండి.
0: మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: నాకు శ్రీ సాదా మహాత్యం చిత్రంలోది నువ్వులే కానాధరం బ్రతకంతాయమయం పాట కావాలి.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కొన్న పాట మీకోసం.

0: హలో.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్కారం అండి.
1: శుభ మధ్యాహ్నం.
0: శుభ మధ్యాహ్నం. బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి మీ పేరు.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: నమస్కారం అండి. ఏ పాట కావాలి మీకు?
1: అతనికంటే గనుల్లోది గుట్టి వంకాయ కోరి పాట పోయండి మేడం. ఈ పాట తామరకోటలో ఉంటాను, వీరభద్రరావు గారి కోసం పోయండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: మేడం గారు,
0: మీరు కొన్న పాట మీకోసం.

0: హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: చెప్పండి, మీ పేరు?
1: చంద్రకాంత్ అండి, నక్కవాన్పాలెం.
0: బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు బాగున్నారండి?
0: బాగున్నా అండి. చెప్పండి, మీకు ఏ సినిమాలో పాట కావాలి?
1: జీవనరాగం సినిమాలోని అదే ఒక ఒక కొమ్మకు పూసిన పువ్వులు, గోపికలం పాట, సోన్ బాబు గారిది పాట కావాలండి.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కొన్న పాట మీకోసం.

0: హలో,
1: హలో, మేడం
0: నమస్కారం అండి.
1: నమస్కారం మ్యామ్.
0: చెప్పండి, మీ పేరు?
1: కళ్యాణ మండపంలో పాట ఏమన్నానమ్మా నేను.
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు కామరాజ్ అండి. నేను చాలా సార్లు మాట్లాడానండి.
0: సరే అండి, ఓకే. మీరు కోరిన పాట మీకోసం.
1: మంగళం వాళ్ళ మాత్రం.
0: ఓకే అండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. G7 leaders adopt declarations on global stability, security cooperation and efforts to counter transnational organized crime. Prime Minister Narendra Modi to meet US President Donald Trump on the sidelines of G7 summit in Avignon, France, to reach Paris this evening as part of his visit to France. Defense Minister Rajnath Singh says India's sovereignty non-negotiable, cites surgical strikes, Balakot and Operation Sindoor as decisive actions against terrorism. India's defense production soars to record 1.78 lakh crore rupees in financial year 2025-26, surges 110% since 2020-21. Security forces intensify enforcement and counter-insurgency operations across Manipur. 3 militants arrested, 26 illegal bunkers destroyed.

గీత రచయిత రాసిన కొన్ని చలనచిత్ర గీతాలు వింటారు. ఈ కార్యక్రమంలో మనం వినబోతున్నది సీతారామ శాస్త్రి గారి సాహిత్యం. ముందుగా సిరివెన్నెల చిత్రం నుండి కేవి మహాదేవన్ స్వరపరిచిన పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాత్రంలో.

ఇప్పుడు రుద్రవీణ చిత్రం నుండి ఇళయరాజాగారి సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్, కేఎస్ చిత్ర ఆలపించిన పాట వింటారు.

ఇప్పుడు శుభలగ్నం చిత్రం నుండి ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత దర్శకత్వంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వింటారు.

0: గ్యారంటీ ఆశల వెనక.
1: ఇప్పుడు గాయం చిత్రం నుండి కేఎస్ చిత్ర ఆలపించిన పాట వింటారు.

చివరిగా మురారి చిత్రం నుండి జిక్కి, సునీత, సంధ్య ఆలపించిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

మీరింతవరకు ఒకే సినీ గేయ రచయిత రాసిన కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:20. ఇంతటితో ఈనాటి మొదటి ప్రసారం సమాప్తం. 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. శ్రోతలు ఎఫ్ఎం ప్రసారాలను వినవచ్చు. మీడియం వేవ్పై తిరిగి సాయంత్రం 4:58 323.6 మీటర్లు అనగా 927 KHz ఫ్రీక్వెన్సీపై రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: లో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా waters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువ అని అంటేనే యువ ఆలోచనలతో మనం మనసు పరిగెడుతుందన్న విషయం తెలిసిందే. మరి ఇటీవల కాలంలో మనం చూస్తే ఎక్కువ మంది సాధారణంగా అన్ని చోట్ల కూడా కృత్రిమ మీద విస్తృతంగా పనిచేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. మానవుని మేధస్సును పోలి యంత్రాలు ఆలోచించే ఈ ప్రక్రియ గురించి అన్ని చోట్ల ప్రస్తావిస్తూనే ఉన్నారు. క్షణాలలో మనకి ఆ యొక్క ఫలితాలను వెలువరించే అద్భుతమైనటువంటి మేధాశక్తి ఈ యంత్రాలకు ఉంది. అంతేకాక పనులు స్వయంగా పూర్తి చేయడం వంటి సామర్థ్యాలు కూడా కలిగి ఉన్నాయి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి. ఇది కంప్యూటర్ సైన్స్ విభాగమే కృత్రిమ మేధస్ అని అంటారు. ఇక రషెల్ నోర్వే రాసినటువంటి పాఠ్యపుస్తకం ప్రకారం దీన్ని ఇంటెలిజెన్సీ ఏజెంట్గా కూడా చెప్తారు. దాని విధంగా అధ్యయనం కూడా చేస్తున్నారు. ఇక యంత్రాలు ఈ విధంగా పనిచేసుకుంటూ పోతే భవిష్యత్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందా లేదా ప్రమాదకారిగా మారుతుందా అనేటువంటి ఆలోచనలతో నేటి యువత కొట్టిమిట్టాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తే ఉద్యోగాలకు భద్రత ఉండదు అనేటువంటి ఒక వాదన అయితే వస్తే ఆ దిశగా మన యొక్క నాలెడ్జ్ని తీసుకువెళ్ళాలనేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తే చాలామంది ఐటీ రంగంలో ఉద్యోగులు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కారణంగా వారి యొక్క

ఉపాధిని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే ఇటువంటి విషయంలో భయపడవలసిన పని లేదు. ఎందుకనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేసేది కూడా మనుషులే కదా. మరి ఆ మేధస్సు మనకు ఉంది కాబట్టి మనం వాటిని తయారు చేసే వైపు పరిగెడితే ఉపాధి అవకాశాలకి డోకా ఉండదన్నది మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మరి ఇలా కృత్రిమ మేధ గురించి విషయాలు తెలుసుకుందాం. ఎక్కడా కూడా నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంతో మన యొక్క ఆలోచనలు ఆ చైతన్యం వైపు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ చైతన్యం ఎలాగుంటుందో చూద్దాము.

రఘువరన్ బీటెక్. ఈ చిత్రం నుండి రేవంత్ పాడిన పాట విన్నారు. సాహిత్యం రామజోగ యశాశ్రీ, సంగీతం అనిరుద్ రవిచందర్. మనం ఆర్టిఫిషియల్

ఇంటెలిజెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దీంట్లో సాధారణంగా కృత్రిమ మేధస్సుని మానవులకు అనుకరించే యంత్రాలకు సంబంధించిన అంశం. ఇది విషయాలను నేర్చుకోగలడం, సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం లాంటిది. ఇక మానవ లక్షణాలు, ఈ నేర్చుకునే సామర్థ్యం న్యూరల్ నెట్వర్క్ కింద వస్తుంది. సాంకేతిక ద్వారా ఇది సాధ్యపడుతుంది. అటువంటి లక్షణాలను యంత్రాలు ప్రదర్శించగలిగితే వాటికి కృత్రిమ మేధస్సును కలిగినట్లుగా చెప్పుకోవచ్చు. ఆధునిక ఉదాహరణలో చాలా వరకు మనకు వస్తే అందులో చాట్ జీపీటీ అని, గూగుల్లోని వివిధ రకాల యాప్స్ కూడా ఇందులో మనం చెప్పుకోవచ్చు. మనం అడిగినటువంటి అంశాన్ని వెంటనే సమాధానం ఇచ్చేటువంటి ప్రక్రియ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ఉంటుంది. ఇవన్నీ యంత్రాలకు వస్తాయంటే దానికి కారణం మనం ఫీడ్ చేసినటువంటి అంశాలే కదా. మన యొక్క ఐటీలో ఉన్నటువంటి నిష్ణాతులు తయారు చేసినటువంటి ఆ ప్రోగ్రామ్స్ వల్లే అవి చెప్పగలుగుతున్నాయి అంటే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాటికి తయారు చేసేటువంటి బాధ్యత మనదే. వాటిని ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నటువంటి ఆందోళన కూడా ఉంది. కానీ ఎన్ని ఏమొచ్చినా సరే ఆధునిక పోకడలకు అనుగుణంగా మన యొక్క సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడు ఎలాంటి సమస్య ఉండదన్నది జగమెరిగిన సత్యం.

0: జనతా గ్యారేజ్ ఈ చిత్రం నుండి రఘు దీక్షిత్ గానం విన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ కృత్రిమ మేధస్సులో చాలా విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అది డేటా ఆధారంగా నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి చేయడము, వాటికి పనితీరు ఏ విధంగా అప్పు చెప్పాలి, అది డేటాపై ఏ విధంగా పనిచేస్తుంది, మనం ఎటువంటి డేటాని దానికి ఇవ్వాలి, అదేవిధంగా తేలికపాటి మానవ జోక్యం లేకుండానే పనిచేసేటటువంటి కృత్రిమ మేధస్సు ఏ విధంగా ఉంటుంది, ఇంకా కఠినంగా కొన్ని కొన్ని అంశాల్లో మనం అడిగేటువంటి అంశం చాలా చిక్కుముడిగా ఉండేటప్పుడు దాన్ని ఏ విధంగా అది పరిష్కరించాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఫీడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఎవరు ఏది అడిగినా సరే అది దానికి అందుబాటులో ఉండే విధంగా మనకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక్క విషయం మనం మర్చిపోకూడదు, ఈ కృత్రిమ మేధస్సుకు సంబంధించి మనకి ఏం కావాలో అది స్పష్టంగా చెప్పాలన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. మనం ఏది అడిగితే దాని గురించి మాత్రమే చెప్తుంది. మనం దాంట్లో కూడా ఇంకా పలు రకాలుగా ఉంటాయని కిందన మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకంటే దీన్నే నమ్మాలి అని ఉండదు, దీంట్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి. వీటిలో కూడా మీరు పరిశోధన చేసుకోవచ్చు, వాటి గురించి తెలుసుకోవచ్చు, అధ్యయనం చేయవచ్చు అని కూడా మనకి ఒక సూచనను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వినియోగించుకోవచ్చు.

స్టైల్ ఈ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట విన్నారు. చిన్నిచరణ్ సాహిత్యానికి మణి శర్మ సంగీతం. ఫ్రెండ్స్, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి దీంట్లో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి, అదే దిశగా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రయోజనాలు అంటే ఇప్పుడు అందరికీ ఈజీ అయిపోయింది, పుస్తకాలు కూడా చదవడం మానేశారు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చేతిలో ఫోన్ ఉంది. ఇంకా ఫోన్ ద్వారా మనకు కావాల్సినటువంటి దాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత చక్కగా బుద్ధితో ఉపయోగించుకున్న వాళ్ళకి ఎన్నో విషయాలు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నారు. గతంలో అయితే ఏదైనా సమాచారం కావాల్సి వస్తే గ్రంథాలయానికి వెళ్ళడము, సంబంధిత శాఖలకు వెళ్ళడము, వారితో మాట్లాడము చేస్తూ ఉండేవారు. కానీ ఈ ఏడాదిన్నర కాలంలో లేదా రెండేళ్లలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మారిపోవడం అంటే మామూలు కాదు, మన చేతిలోనే అన్ని సమాచారం అంతా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా వాటిని సేకరించాలి అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది సమాచారము అని అంటే అది ఎలా ఇస్తుంది, ఎలాగా మనకి తీసుకోవాలన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడేటువంటి ఎన్నో సంస్థలకి లాభదాయకంగా ఉన్నప్పటికీ టెక్నాలజీని వినియోగించుకోలేని వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి, వారికి ఈ విషయాల పట్ల అవగాహన కల్పించాలి. దీన్ని ఇంకా ఆధునిక ప్రపంచం వైపు మనం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో

వారికి మరింత చేరువుగా తీసుకువెళ్ళడానికి నేటి యువత కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం మనం చెప్పవచ్చు. ఆ దిశగా అడుగులు వేయాలి. అది ఎలా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

0: రక్తదానం మహాదానం. రక్తదాతలను ప్రోత్సహించండి, రక్తదానం పట్ల అవగాహన పెంచుకోండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తర్వాతి అంశం మీరు ఎంతగానో ఎదురు చూసే సంధ్యారాగాలు. మరి ఈనాటి సంధ్యారాగం ఒక చక్కటి గీతంతో మొదలు పెడదాం. ఆ పాట వినే ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

సంతం ఈ చిత్రం నుండి కే చిత్ర గానం విన్నారు. సాహిత్యం శరవేణిలో, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నీకోసం చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ పాడిన పాట విన్నారు. కౌశల్యతో కలిసి సాహిత్యం, సాహితీ సాయిశ్రీ, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: తొలి ముద్దు. ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సాహిత్యం భువనచంద్ర, సంగీతం ఇళయరాజా.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మెరుపు కలలు ఈ చిత్రం నుండి హరిహరన్ సదన సర్గం పాడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరు, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: అభినందన చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా. సంధ్యారాగాలు ఈ శీర్షికన కొన్ని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉద్యోగ వార్తలు చదివిన వారు శ్రీ బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 538 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులు, ఖాళీలు మొత్తం 538. పోస్టుల వివరాలు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 9 పోస్టులు, రీజనల్ డైరెక్టర్ 2 పోస్టులు, ఆపరేషన్స్ ఆఫీసర్ 19 పోస్టులు, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ 15 పోస్టులు, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ 12 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 15, అసిస్టెంట్ గ్రేడ్ 2 50, అసిస్టెంట్ మైనింగ్ జయాలజిస్ట్ 5 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5, అసిస్టెంట్ రిజిస్టర్ 11, ప్రైవేట్ సెక్రటరీ 12 పోస్టులు. అర్హతలు. పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఇంజనీరింగ్ బిఈ లేదా బీటెక్, పీజీ లేదా పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి ఉత్తీర్ణతో పాటు ఉద్యోగం అనుభవం ఉండాలి. వయోపరిమితి పోస్టును బట్టి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ 3 జూలై 2026. మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు APMSRB జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు. స్టాఫ్ నర్స్ 419 పోస్టులు, ఫార్మసిస్ట్ 24 పోస్టులు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 86 పోస్టులు. అర్హతలు. స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మరియు జిఎన్ఎం ఉత్తీర్ణతో పాటు APNMC రిజిస్ట్రేషన్ ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు డిఫార్మసీ, బిఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ వొకేషనల్ కోర్సు పూర్తి చేసుకుంటారు.

0: ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 1 జనవరి 2026 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీలకు 1200, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు 900. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 జూన్ 2026. మరిన్ని వివరాలకు apmsrb.ap.gov.in వెబ్సైట్ ని సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు శ్రీ బి రాజు.

0: సభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీలకు 1200, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు 900. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 జూన్ 2026. మరిన్ని వివరాలకు apmsrb.ap.gov.in వెబ్సైట్ ని సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు శ్రీ బి రాజు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణాన్ని మనం కాపాడితే ఆ పర్యావరణం మనల్ని కంటికి రెప్పలా చూస్తుంది. రక్తదానం చేయండి, రక్తదాతలను ప్రోత్సహించండి. రక్తదానం పట్ల అపోహలు విడనాడండి. ఒకరు ఒకసారి రక్తం దానం చేస్తే అది 3 ప్రాణాలను కాపాడుతుంది. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న ఆరోగ్యవంతులు రక్తం దానం చేయవచ్చు. ఏడాదికి సగటున 4 సార్లు రక్తం దానం చేసే అవకాశం ఉంటుంది. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. జిల్లా ఉపాధి కార్యాలయం టెక్నికల్ మరియు క్లర్కల్ విశాఖపట్నం వారు, నేషనల్ కెరీర్ సర్వీస్ విశాఖపట్నం నందు ఈ నెల 19వ తేదీ అంటే శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుండి జిల్లా ఉపాధి కార్యాలయాల సముదాయం, ప్రభుత్వ ఐటీఐ విశాఖపట్నంలో ఇప్పుడు చెప్పబోయే ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో క్యాషియర్, క్లర్క్, హెవీ డ్రైవర్, టెక్నీషియన్, మిషన్ ఆపరేటర్, ఫార్మసిస్ట్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ఐఫోన్ అసెంబ్లీ ఆపరేటర్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులకు సంబంధించి ఈ జాబ్ వేళ నిర్వహిస్తున్నారు. ఇందులో 10th ఇంటర్మీడియట్ డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పురుష అభ్యర్థుల పాటు మహిళా అభ్యర్థులు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాదాపు 1400 పోస్టులకు సంబంధించి ఈ జాబ్ వేళ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేస్తున్నారు. విశాఖపట్నంలోని జిల్లా ఉపాధి కార్యాలయం సముదాయంలో కంచరపాలెంలో ఉంది ఇది. 10 గంటలకు ఈ జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://employment.ap.gov.in ఈ వెబ్సైట్ ద్వారా వివరాలు పొందగలరు. అదేవిధంగా ఒక టెలిఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 9160888066 నెంబర్ మరొకసారి 9160888066 ఈ నెంబర్కు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. అభ్యర్థులు వారి యొక్క రెజ్యూమ్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని జెరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఈ యొక్క జాబ్ మేళాకు హాజరు కావాలని జిల్లా ఉపాధి కార్యాలయం నుండి ఉపాధి అధికారి వారు క్లర్కల్ విభాగం నుండి తెలియజేస్తున్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారవాణి విన్నారు. వాతావరణం విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వారు ఈ సాయంత్రం అందజేసిన వివరాల ప్రకారం వాల్తేలో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.0 డిగ్రీల సెల్సియస్. పౌరి విమానయాన కేంద్రం రికార్డైన

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. వార్తల వివరాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా విమాన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉడాన్ పథకంతో దేశంలోని చిన్న మధ్యతరహా విమానాశ్రయాలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ పథకంతో విమాన సౌకర్యం ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుందని చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజలకు రోడ్డు, రైలు, విమాన, నౌక రవాణా, కార్గో సేవలను అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు శ్రీనివాస్ వర్మ వెల్లడిస్తూ,
1: దేశంలో పెద్ద ఎత్తున ఎయిర్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాదాపు 824 కోట్ల బడ్జెట్తో ఇవాళ విజయవాడలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపు సంవత్సరానికి 35 లక్షల మంది ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేటువంటి దిశగా ఇవాళ ఎయిర్పోర్ట్లో నిర్మాణం జరుగుతుంది. ఈ విమానాశ్రయం పూర్తి కాబోతా ఉంది రాబోయేటువంటి 6 నెలల్లో.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ బాధితుల సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి

0: శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ, మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద 142 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని చెప్పారు. 1167 కోట్ల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం జరుగుతోందని మంత్రి పేర్కొంటూ,
1: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము, మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం, అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఎయిమ్స్ కి దగ్గర రోడ్, E13 అవన్నీ మొదలైన ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్ కొత్త తయారవుతుంది.
0: విశాఖ నగరంలోని ఋషికొండ మీద గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి భవనాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. మంత్రుల వెంట పర్యాటక శాఖ రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నారు. 452 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై ఉపసంఘం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా నగరంలోని హరితయాత్రి నివాసులో అధికారులతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఋషికొండ భవనాల వినియోగం మీద సమగ్రంగా చర్చించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడానికి క్షేత్రస్థాయిలో నిఘా పెంచడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ పునఃపరీక్ష శ్రీకాకుళం జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్షపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కెవి మహేశ్వర రెడ్డితో కలిసి ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పరీక్షకు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, 4 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం SPF డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. ఈ నెల 21న రాష్ట్రంలో నిర్వహించే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో రాష్ట్ర SPF పోలీసు విభాగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ, దైనందిన జీవితంలో పోలీస్ సిబ్బంది ఎదుర్కొనే మానసిక శారీరక ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫిట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు యోగా ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆఫ్ఘనిస్తాన్కు 403 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 4 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 154, ఇషాన్ కిషన్ 125 పరుగులతో సెంచరీలు చేసి రాణించారు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్ ఇప్పటికే 9 మ్యాచ్లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో అతిసారం నిలిపివేద్దాం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించామని, దీనిని జూలై 31 వరకు నిర్వహిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి తెలిపారు. అతిసారం వల్ల సంభవించే చిన్నారుల మరణాలను నివారించడంతో పాటు ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన నీటి వినియోగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప

0: అన్నమయ్య జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
2: Go for PLI.
3: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
4: EM ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. G7 ఇత్యస్య నేతారః వైశ్విక స్థిరతాం సురక్షా సహకారం బహురాష్ట్రీయ సంఘటిత అపరాధస్య ప్రతికార ప్రయత్నాంచ కేంద్రీయమానాః ఘోషణానాం శృంఖలాః స్వీకృతవంతః. ఫ్రాన్స్ దేశస్య ఇవియాన్ నగరే G7 ఇతి శిఖర సమ్మేళనేన సమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా దేశస్య రాష్ట్రపతినా డొనాల్డ్ ట్రంపేన సహ మేళనం కరిష్యతి. సహ ఫ్రాన్స్ దేశస్య భ్రమణం భాగత్వేన అద్య సాయంకాలే పారిస్ నగరం ప్రాప్స్యతి. రక్షామంత్రీ రాజనాథ్ సింహః భారతస్య సార్వభౌమత నిర్వివాద్యమితి కథయన్ ఆతంకవాదం విరుద్ధ్య సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ ఆపరేషన్ సింధూర్ ఇత్యతాని చ నిర్ణాయకాని కార్యాణి ఇతి ఉదఘోషయత్. భారతస్య రక్షోత్పాదనం నివర్తమాన విత్తీయ వర్షే 0.78 లక్షం కోటి రూప్యకాణి అభిలేఖ్యం యావత్ వర్ధితం. 2021-22 వర్షాత్ 10.1% వర్ధితమస్తి. విద్రోహ ప్రతిరోధ కార్యాణి అభిలక్ష్య రక్షాబలాని సంపూర్ణే మణిపురే సజగాః సక్రియాశ్చ సంతి. 3 ఆతంకవాదినః గృహీతాః. 26 అవైధ అంతః భూమియాని గుహాస్థానాని నష్టాని. అపి చ క్రీడావార్తాసు పురుష క్రికెట్ క్రీడాయాం భారత్ అఫ్గానిస్తాన్ దేశయోర్మధ్యే త్రిక్రీడా శృంఖలాయాః ద్వితీయా ఏకదివసీయా క్రీడా లఖనౌ నగరే ప్రచలతి. अथ वार्ताः विशदीकृत्य. G7 देशैः वैश्विक स्थिरतायाः सुरक्षा सहयोगस्य अथ सीमापार संघटित अपराध निवारणस्य उद्देश्येन विभिन्नाः प्रमुखाः घोषणाः विहिताः. ముఖ్య వక్తవ్యే నేత్రీభిః అమెరికా ఇరాన్ దేశయోర్మధ్యే సంజాతం సంధి నిశ్చయం అభినందితం. సహైవ హోర్ముజ్ జల్ సంధౌ సురక్షిత సముద్రీయ పరివహనస్య మహత్వం ప్రతిపాదితం. క్షేత్రీయ సురక్షా సంవర్ధనాయ చ సమర్థనం ప్రదత్తం. అన్య ఘోషణాపత్రే G7 దేశైః మాదక ద్రవ్యస్య అవైధ కార్యం నిరోద్ధుం సంకల్పో విహితః. అస్మిన్ అభియానే బ్రాజిల్ దక్షిణ కొరియా దేశౌ అపి సహమతిం ప్రదర్శితవంతౌ. అవైధ మార్గాన్ రోద్ధుం G7+ పోర్ట్స్ నెట్వర్క్ ఇతి నవమంచస్య ప్రస్తావః దత్తః. ఫ్రాన్స్ దేశస్య ఇవియాన్ నగరే చలాయమానే G7 శిఖర సమ్మేళనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్వహితకారి సతత ఆర్థిక వికాసః ఇత్యాఖ్యే ముఖ్య విషయే ఆయోజితాయాం మహత్వపూర్ణ కార్యగోష్ఠ్యాం భాగం భజతే. సత్రేస్మిన్ G7 దేశాః సహభాగీ రాష్ట్రాని అంతారాష్ట్రీయ ముద్రాకోశస్య OECD ఇత్యస్య చ ప్రతినిధయః ఉపస్థితాః సంతి. అత్రావధేయం యత్ అద్య సాయం ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భారత్ నెదర్లాండ్ జట్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే ఐసీసీ ఉమెన్స్ కప్ 2026పై హిందీ ఇంగ్లీష్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసేంత వరకు ప్రసారమవుతుంది. ఇది కేవలం రేడియో సెట్లలో మాత్రమే ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. ఇక ఏఐఆర్ యాప్లో కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇప్పుడు సాయన్స్ సమీరం. సాయన్స్ సమీరంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రేరణ, వ్యక్తిత్వం ఈ అంశాలు ఉంటాయి. అయితే వ్యక్తిత్వం గురించి మనం రెండు విషయాలు మాట్లాడుకుందాం. వ్యక్తిత్వం అనేది ఒక వ్యక్తి ఆలోచించే, అనుభూతి చెందే, ప్రవర్తించే విధానాన్ని సూచిస్తుంది. ఇది ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మార్చే లక్షణాలు, వైఖరులు, భావోద్వేగాలు, అలవాట్ల కలయిక అని చెప్పవచ్చు. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ అనే పదం లాటిన్లోని పర్సోనా నుండి వచ్చింది. దీనికి ముసుగు అని అర్థం. కాలక్రమేణా ఇది ఒకరి అంతర్గత స్వభావాన్ని, బాహ్య ప్రవర్తనను సూచించే పదంగా మారింది. వ్యక్తిత్వం ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రవర్తన. ఒక వ్యక్తి ఇతరులతో, పరిస్థితులతో ఎలా వ్యవహరిస్తున్నారన్నది దీనిలోని భాగం. ఇక ఆలోచించే విధాన విషయంకి వస్తే, సమస్యలను పరిష్కరించేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకోవాలి

తీసుకునేటప్పుడు వారికి ఉన్న ప్రత్యేకమైన దృక్పథం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక భావోద్వేగం, ఒత్తిడి, సంతోషం లేదా కష్టాలను ఎదుర్కొనేటప్పుడు స్పందించేటువంటి తీరు, ఇవన్నీ వ్యక్తిత్వం గురించి మన స్పష్టం చేస్తూ ఉంటాయి. వీటి కలయికే వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ అని చెప్పవచ్చు.

తమ్ముడు చిత్రం నుండి రమణ గోగుల గానం విన్నారు. సంగీతం సాహిత్యం రమణ గోగుల. ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశాలలో మరో ముఖ్యమైనటువంటిది వికాసం. ఈ శీర్షికన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి విషయాలు తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారత ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన ప్రధాన పథకం. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా 6,000 రూపాయల చొప్పున 3 సమాన వాయిదాల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, లక్ష్యము, ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే ఆర్థిక సహాయము, వ్యవసాయ ఖర్చులు, విత్తనాలు మరియు ఎరువుల కొనుగోలుకు రైతులకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ప్రత్యక్ష బదిలీ, మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నిధులు బదిలీ చేయబడతాయి. వ్యవసాయ భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. అయితే ఆదాయ పన్ను చెల్లించేవారు, కొన్ని నిర్దిష్ట వర్గాల వారికి ఇందులో మినహాయింపు ఉంది. ఈకేవైసీ తప్పనిసరి. ఈ పథకం ద్వారా ప్రయోజనాలు నిరంతరాయంగా పొందడానికి లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. ఇది ఓటీపీ ఆధారంగా అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా కానీ, బయోమెట్రిక్ విధానం ద్వారా కానీ, సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కానీ పొందవచ్చు. ఈ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని పొందవచ్చు.

శ్రోతలు సాయం సమీర్ వింటున్నారు. ఇప్పుడు ప్రేరణ గురించి తెలుసుకుందాం. ప్రేరణ అంటే మోటివేషన్ అనేది ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి మనిషిని మానసికంగా శారీరకంగా కార్మోన్నకడు చేసే ఒక అంతర్గత శక్తి. ఇది నిరాశను దూరం చేసి ఆత్మవిశ్వాసాన్ని ఉత్సాహాన్ని పెంచుతుంది. వ్యక్తుల్లో ప్రేరణ రెండు రకాలుగా పనిచేస్తుంది. అంతరంగిక ప్రేరణ, అది మనస్ఫూర్తిగా ఏదైనా నేర్చుకోవాలనే తపన, అభిరుచి లేదా సంతృప్తి కోసం చేసే పనులు. బాహ్య ప్రేరణ అంటే బహుమతులు, ప్రశంసలు లేదా గుర్తింపు కోసం ఇతరుల ద్వారా పొందే ప్రోత్సాహం. జీవితంలో స్థిరమైన ప్రేరణ కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మహనీయుల జీవిత చరిత్రలు, మంచి పుస్తకాలు చదవడం ఎంతో దోహదపడుతుంది. నిరంతర ప్రేరణ తగ్గిపోకుండా స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడం, బలహీనతలను అధిగమించడం, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం వంటి పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇంకా చివరిగా ఫిట్నెస్ గురించి తెలుసుకుందాం. ఫిట్నెస్ అనేది అలసట లేకుండా రోజువారీ పనులను ఉత్సాహంగా నిర్వహించే శారీరక మానసిక దృఢత్వం. దీన్ని సాధించడానికి నిపుణులు వారానికి కనీసం 150 నిమిషాలు మోస్తరు ఏరోబిక్ వ్యాయామం లేదా నడక లేదా సైక్లింగ్ లేదా 75 నిమిషాలు కఠినమైన వ్యాయామాలు చేయాలని చెప్పేసి సూచిస్తున్నారు. అది వ్యక్తుల యొక్క శారీరక ఆరోగ్యం బట్టి ఉంటుంది. ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఏంటంటే దినచర్య, ప్రతిరోజు తేలికపాటి నడక లేదా సాగదీత అంటే స్ట్రెచ్చింగ్ అంటారు కదా, వ్యాయామాలతో ప్రారంభించి క్రమక్రమంగా సమయాన్ని తీవ్రతను పెంచాలి. ఆహార విషయంకి వస్తే గుడ్లు కూరగాయలు తృణధాన్యాలు తగినంత ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజువారీ నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే విశ్రాంతి కూడా అవసరం. కండరాల రికవరీకి మానసిక ప్రశాంతతకు ప్రతిరోజు 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలని చెప్తూ ఉంటారు. అది పాటించడం ద్వారా ఫిట్నెస్ను మనం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.

చివరిగా దేవిశ్రీ ప్రసాద్ స్వీ సంగీత సారథ్యంలో జల్సా చిత్రం నుండి పాట విన్నారు. ఇంతటితో ఈనాటి సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలతో పాటు రేపటి ప్రసారాల్లోని ముఖ్యాంశాలు వింటారు. భారత్ నెదర్లాండ్ జట్ల మధ్య లీడ్స్ అడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఐసీసీ ఉమెన్ కప్ 2026 హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని రీడర్స్ చట్ల ద్వారా వింటున్నారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసేంత వరకు ప్రసారమవుతుంది, కేవలం రేడియో సెటల్లో మాత్రమే. అయితే ఏఐఆర్ యాప్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. 7:15 పల్లెసీమలు. ఇందులో కృషి విజ్ఞాన కేంద్రం కొండపూడి ఆధ్వర్యంలో కేతి బచావో అభియాన్ అమలు విధానం గురించి కొండపూడి కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ ఎన్ రాజకుమార్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం జానపద గీతం, బయోగ్యాస్ తయారీ వాడకం ఉపయోగాల అంశంపై వ్యవసాయ సమాచారం ఉంటుంది. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత ప్రసారమవుతుంది. 8:00 స్వర్మాలిక. 8:15 విజయవాడ కేంద్రం నుండి కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన అంశంపై కార్యక్రమం. 8:30 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినిమా పాట. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 స్వరమాలిక సినిమా పాటలు. 10:10 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:45 ఆపాత మధురాలు. ఇవి ఈ పూట ఏఐఆర్ యాప్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలలోని ముఖ్య అంశాలు. 6:00 దేశభక్తి గీతం, ఎగరాలి మన జెండా బృందగానం వింటారు. రచన శ్రీ ముద్దె నాగేశ్వరరావు గారు, సంగీతం డాక్టర్ కెహెచ్ చంద్రశేఖర్ గారు. 6:10 భక్తిరంజని, ఇందులో ఉపదృష్ట శివరామదాసు కృత సింహగిరి నరసింహ కీర్తనలు వింటారు. 6:30 చింతన, వ్యాఖ్యాత శ్రీమతి ముక్కు లింగలక్ష్మి గారు. 6:35 పొలం పనులు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలలో భారత స్వాతంత్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి, వేదం వెంకటరావు శాస్త్రి వర్ధంతి, సాహిత్యవేత్త పరిశోధకులు కండవల్లి లక్ష్మీ రంజనం వర్ధంతి సందర్భంగా నేటిమాట, డబ్బా కవ్వించకే నాటిక రచన డాక్టర్ బిఎస్ జన్మూర్తి, నిర్వహణ శ్రీ ఏవి రామారావు. అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారం అనే తదితర అంశాలుంటాయి. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ రచన శ్రీ బి శేఖర్ విజయవాడ కేంద్రం నుండి. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు. 8:59 పాటల పలకి. 10:00 ఆర్టిస్టిక్ ఫ్రైడేపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి డాక్టర్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. ఆకాశవాణి విశాఖపట్నం నిర్వహణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:20 పాటల పలికి. 11:00 మధురిమ. 12:10 మధుమంజరి. 12:10 సినిమా పాటలు. 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో మెదడు మనసు యోగ అనుసంధానం లాభాలు ఈ అంశంపై డాక్టర్ ఎన్ విష్ణుప్రసాద్ గారు, న్యూరోసర్జన్ మరియు యోగా సాధకుల గారితో ఎన్ సుధా

శేఖర్ రెడ్డి గారి పరిచయం వింటారు. 2:30 వాతావరణం అనంతరం జానపద రంజన ప్రసారమవుతుంది. మహావీర బబ్రువాహన కథ బుర్రకథ ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ మంగం సత్యనారాయణ బృందం, వంతలు శ్రీ బాబ్జీ, శ్రీ కె సూర్యచంద్రరావు. సాయంత్రం 5:00 విశాఖపట్నంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్న శిక్షణ ఉపాధి అవకాశాలు అంశంపై పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ ఎన్ నాగేశ్వరరావు, సహకారం శ్రీమతి ఎన్ ఎస్ ప్రమీలా కుమారి. ప్రసార విశేషాలు

2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో ఒక కీలకమైన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా ఆయన ప్రతిపాదించారు. కనెక్టివిటీ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్య ఇంపాక్ట్ను ఏర్పాటు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. దీనిలో G7 దేశాల మూలధనానికి భారత ప్రతిభను జోడించి దక్షిణార్థ దేశాల యాజమాన్యంలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మోదీ స్పష్టమైన వృద్ధి ప్రజల సమ్మిళితత్వానికి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై ఆధారపడిన భారత వృద్ధి గాథను గురించి మాట్లాడారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రెండవ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఈ సాయంత్రం జరిగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. వీరి చివరి సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాషింగ్టన్ డీసీలో జరగా చాలా కాలం తర్వాత ఇరువురు నేతల మధ్య జరగనున్న మొట్టమొదటి ముఖాముఖి సమావేశం ఇదే. అంతకుముందు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సురక్షితమైన వేగవంతమైన సమర్థవంతమైన విస్తరణ నిర్ధారించడం అనే అంశంపై జరిగిన వర్కింగ్ లంచ్లో కూడా మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో G7 నాయకులు, భాగస్వామ్య దేశాలు, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాల్గొని డిజిటల్ ఆవిష్కరణల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిపై చర్చించారు. కాగా G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్తో, జపాన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెరెజల్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. గత దశాబ్ద కాలంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పాటు ఆవిష్కరణలు, సాంకేతికత, స్వదేశీ తయారీ రంగాల బలాన్ని ఉపయోగించడంతో దేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ మార్పులకు లోనయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాయు, భూతల, జల రంగాల్లో దేశం తన రక్షణ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకుందో, స్వదేశీ సాంకేతికలను ఎలా అభివృద్ధి చేసిందో, స్వయం సమృద్ధి జాతీయ భద్రత కోసం ఎలాంటి బలమైన పునాది నిర్మించిందో వివరిస్తూ మైగోవ్ పోర్టల్లోని సమాచారాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాధినేతలు పలు ప్రకటనలు ఆమోదించారు. తమ ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 నాయకులు స్వాగతించారు. హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్రయానం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు తెలిపారు. మరో ప్రకటనలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను జాతీయ భద్రత, ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా అభివర్ణిస్తూ దానిపై చర్యలను ముమ్మరలు చేయడానికి G7 దేశాలు తీర్మానించాయి. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని

0: జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. రీ ఎగ్జామ్ పేపర్ను పంచుకుంటామని చెబుతూ టెలిగ్రామ్లో మోసగాళ్లు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఛానళ్లను నడుపుతున్నారని ఎన్టీఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు జరిగిన చార్టులను చూపిస్తూ నకిలీ రుజువు వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతుందని పేర్కొంది. దేశంలో యాప్కు యాక్సెస్ నిరోధించడం వెనుక కారణాన్ని డైరెక్టర్ జనరల్ అభిషేక్ వివరిస్తున్న వీడియోను కూడా ఎన్టీఏ పంచుకుంది.
1: See, NTA is committed 100% to ensure that no malpractice will happen. Every question paper has been made in a complete secure manner. We have added layers of security to what is normally done. We have taken every single precaution to ensure that nobody who is involved in setting up the question papers or translating them or printing them or moving them or storing them till the date of the examination is compromised in any manner.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రపంచ ఎడారీకరణ కరువు నిర్మూలన దినోత్సవం 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం పచ్చిక భూములను గుర్తించడం, గౌరవించడం, పునరుద్ధరించడంపై మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎడారీకరణ భూక్షీణత అట్లాసం గురించి తెలియజేశారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 29% భూక్షీణత ఎడారీకరణతో ప్రభావితమైందని భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2: हम पूरी तरीके से अपने मंत्रालय की प्रतिबद्धता, माननीय प्रधानमंत्री जी ने जो कॉप 2014 की दिल्ली डिक्लेरेशन के समय में करी थी कि हम 26 मिलियन हेक्टर को 2030 तक एक तरीके से रेस्टोरेशन का काम करेंगे. भारत सरकार अपने ग्रीन इंडिया मिशन में लगभग 1.7 लाख हेक्टर जमीन का कार्य हमने किया है और कैंपा के समर्थन से भी पिछले 5 वर्षों में 3.2 लाख हेक्टर का हम लोगों ने फॉरेस्टेशन करने का काम किया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రులపై విరుసుపడే భద్రతా కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి ఆయుధ బలంతో సరిహద్దు ఆవలి శత్రువులపై ప్రతిపన్నించడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం, నక్సలిజాన్ నిర్మూలించడం, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో 12కు పైగా ఒప్పందాలతో అంతర్గత భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో జాతీయ భద్రత పట్ల భారత్ దృఢమైన నిబద్దతను ప్రపంచం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల రక్షణ సైదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడానికి, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికత ఆధారిత సమీకృత పరిష్కారంగా ఈ స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. మణిపూర్లో భద్రతా దళాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక శాంతి భద్రత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వేర్వేరు ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని అధికారులు ఈరోజు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పలు హింసాత్మక నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని

0: అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భారత్ నెదర్లాండ్ జట్ల మధ్య లీడ్స్లో జరుగుతున్న ఐసీసీ ఉమెన్ కప్ 2025 హిందీ ఇంగ్లీష్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్ల ద్వారా వింటున్నారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసేంత వరకు ప్రసారమవుతుంది. ఇంకా ఏఐఆర్ యాప్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమం. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి ఆధ్వర్యంలో కేతి బచావో అభియాన్ అమలు వివరాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి అధిపతి డాక్టర్ ఎన్ రాజ్ కుమార్ గారి ప్రసంగం, జానపద గీతం, బయోగ్యాస్ తయారీ వాడకం, ఉపయోగాలపై వ్యవసాయ సమాచారం ఈ అంశాలు ఉంటాయి.
3: అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఖేత్ బచావ్ అభియాన్ మరియు దాని అమలులో కృషి విజ్ఞాన కేంద్రాలు పోషిస్తున్నటువంటి కీలక పాత్ర గురించి తెలుసుకుందాం. వ్యవసాయం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక సంగతి అందరికీ తెలిసిందే. రైతులు కష్టపడి పండించినటువంటి పంట దేశ ప్రజలకు ఆహార భద్రతను అందిస్తుంది. అయితే అధిక దిగుబడుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా రసాయనిక ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. దీనివల్ల నేల ఆరోగ్యం క్షీణించడం, భూసారం తగ్గిపోవడం, నీటి కాలుష్యం పెరగడం మరియు వ్యవసాయ ఖర్చులు అధికమవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు వ్యవసాయం మరియు రైతు సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారుల సారథ్యంలో ఖేత్ బచావో అభియాన్ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు రసాయనిక ఎరువుల అధిక వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించడం మరియు సహజ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం. అయితే రైతు సోదరులారా, ఈ కార్యక్రమాన్ని గ్రామాన స్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కేవీకేలు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో పనిచేస్తూ రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సాంకేతికతను అందిస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల్లో ఎరువుల సమర్థవంతమైనటువంటి మరియు సమతుల్య వినియోగం గురించి అవగాహన పొందించేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఖేత్ బచావో సమితి సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో మొత్తం వ్యవసాయ భూమిలో కనీసం 25% విస్తీర్ణంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవటం, అదేవిధంగా నాబార్డ్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, డిస్ట్రిక్ట్ బ్యాంకర్స్ కమిటీ, బ్యాంకులు మరియు స్థానిక అధికారుల సహకారంతో ఈకేసిసి వంటి యాప్లను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డులు సాధించడం, తద్వారా అర్హులైన ప్రతి రైతుకు కేసీసీ సౌకర్యం అందేలా చూడటం. అయితే ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు ఈ నెల జూన్ 5వ తేదీన మన కేవీకేల గురించి ఇచ్చినటువంటి లేఖలో ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా చూసినట్టయితే భారత ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి విజ్ఞాన కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖల సహకారంతో 26 జూన్ 1 నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా పొలాన్ని

రక్షించండి ఉద్యమం, అదే ఖేత్ బచావ్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు నేల పరీక్ష ఆధారిత పోషకాల నిర్వహణ, ఎరువుల సమతుల్యత మరియు శాస్త్రీయ వినియోగం, నేల ఆరోగ్య రక్షణ, సమగ్ర పోషకాల నిర్వహణ మరియు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడం. ఈ ప్రచారం యొక్క మూల సందేశం ఆరోగ్యకరమైనటువంటి నేల, ఆరోగ్యకరమైనటువంటి పంట, సమృద్ధికరమైన రైతు. దీని ముఖ్య ఉద్దేశం వ్యవసాయాన్ని మరింత స్థిరమైనదిగా, లాభకరమైనదిగా మరియు శాస్త్రీయమైనదిగా మార్చడం. ఈ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా రైతు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర ప్రదర్శనలు, రైతు సంవాదానాలు మరియు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రాలు జిల్లా స్థాయిలో ఈ ప్రచారానికి ప్రధాన అమలు కేంద్రాలుగా వ్యవహరిస్తూ శాస్త్రీయ వ్యవసాయ సాంకేతికలను రైతులకు చేరవేయడంలో అగ్రగామి పాత్ర పోషిస్తున్నాయి. రైతులను ఈ ప్రచార లక్ష్యాలతో అనుసంధానిస్తూ సమతుల ఎరువుల వినియోగం, నేల పరీక్షలు, వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించేలా వారిని ప్రేరేపించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అలాగే కేవీకేల ద్వారా నిర్వహించబడేటువంటి కార్యక్రమాల్లో మీ సంస్థ ప్రతినిధులు మరియు రైతుల క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించడంలో సహకరించగలరని మన గౌరవ వ్యవసాయ శాఖ మాత్యులు మనకి ఈ లేఖ ద్వారా అందించడం జరిగింది. అయితే ఈ ఖేత్ బచావ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని మన దేశంలో ఉన్నటువంటి డిఏపిని అధికంగా వాడుతున్నటువంటి 100 జిల్లాలను ఇందులో ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మనకి ఏంటంటే 100 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక కృషి విజ్ఞాన కేంద్రం, అదేవిధంగా ఈ ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు 100 టీములుగా ఏర్పడి ప్రతి జిల్లాని సందర్శించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ టీమ్స్ ఆఫ్ ఐసీఆర్ సైంటిస్టులు కూడా దాదాపుగా 957 టీమ్స్గా వాళ్ళు ఏర్పడి దాన్ని 957 జిల్లాల్లో దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేవీకేఎస్ నుంచి దాదాపుగా 600కు పైగా టీమ్స్ ఏర్పడి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీని కూడా వాళ్ళు సందర్శించడం జరుగుతూ ఉంది. దాదాపుగా మన దేశవ్యాప్తంగా రోజుకి 1657 కంటే ఎక్కువ టీంలు ఈ ఖేత్ బచావో అభియాన్ని ప్రతిరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ టీమ్స్ ఏంటంటే మనకి వారానికి 5 రోజులు ప్రతి గ్రామంలో కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఈ కార్యక్రమం మొత్తం మీద భారతదేశంలో 75,000 పైచలకు గ్రామాలను సందర్శించి ఈ రైతులకు మనకి సహకారం అందించడం జరుగుతూ ఉంది. అయితే మన దేశంలో ఉన్నటువంటి డిఏపిని ఎక్కువగా కన్జ్యూమ్ చేసేటువంటి జిల్లాలలో పోల్చినట్టయితే ఉత్తరప్రదేశ్లో 30 జిల్లాలు అత్యధికంగా ఉండటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే 8 జిల్లాలను గుర్తించడం జరిగింది. వాటిలో అనంతపురం, బాపట్ల, ఏలూరు, గుంటూరు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలను గుర్తించడం జరిగింది. అదృష్టవశాత్తు మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలు ఇందులో లేకపోవడం అనేది మనకి గర్వకారణం. అదేవిధంగా ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని ముఖ్యంగా దీంట్లో ఈ బయో ఫెర్టిలైజర్స్, అదేవిధంగా బయో ఇన్పుట్స్ ప్రొడక్షన్ దాదాపుగా 15 నుంచి 20 టన్నుల వరకు కూడా ఎక్కువగా పెంపొందించడం అనేది, తర్వాత దీని ద్వారా ఈ బయో ఇన్పుట్స్ యొక్క యూజ్ని, మనం ఉపయోగాన్ని దాదాపుగా 2 లక్షల ఎకరాలకు తీసుకువెళ్ళటం, అదేవిధంగా 15% రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, 40% పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడం అనేది ఈ ఖేత్ బచావో అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా దాదాపుగా 5,000 టన్నుల నత్రజనిని, 3,000 టన్నుల పొటాష్ని, అదేవిధంగా 2,000 టన్నుల ఫాస్ఫరస్ని కూడా తగ్గించడం అనేది దీని యొక్క ఉద్దేశం. మరి ముఖ్యంగా దీని ద్వారా గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ కూడా తగ్గించడం అనేది ఈ యొక్క ఈ ఖేత్ బచావో అభియాన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ ఖేత్ బచావో అభియాన్లో ముఖ్యంగా మన కేవీకేలు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 కేవీకేలు కూడా ప్రతి జిల్లాలో కూడా మరి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజు వారానికి 5 రోజులు నిర్వహించడం జరుగుతూ ఉంది. మన ప్రాంతంలో విషయానికి వచ్చినట్టయితే మన కృషి విజ్ఞాన కేంద్రం కొండంపూడి ఉన్నటువంటి 20 మండలాలు, మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలు, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 8 మండలాలు, విశాఖపట్నంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని

నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి సిఎఫ్ఎంఆర్ఐ, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరు, తర్వాత దానికి సంబంధించినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఖేత్ బచావ్ అభియాన్ లో మనం దాదాపుగా 12 పాయింట్లను మనం రైతుల్లోకి తీసుకెళ్లటం అనేది ముఖ్యంగా జరుగుతూ ఉంది. వాటిల్లో ముఖ్యమైనది ఎరువుల సమర్థవంతమైన సమతుల్య వినియోగం మరియు అధిక ఎరువుల వాడకం తగ్గింపు. ఇందులో భాగంగా రైతులు పంటలకు అవసరమైన మోతాదులో మాత్రమే రసాయనిక ఎరువులను వాడేలా అవగాహన కల్పించడం ఈ అంశం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను సమతుల్యంగా వాడకపోతే భూసారం దెబ్బతింటుంది, అదేవిధంగా పెట్టుబడి వ్యయం పెరుగుతుంది మరియు పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. అధికంగా యూరియా వంటి ఎరువులు వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలను తెలియజేసి పంట అవసరాలను బట్టి శాస్త్రీయ సిఫారసుల ప్రకారం ఎరువులు వేయాలని రైతులకు సూచించడం జరుగుతూ ఉంది. రెండవది నానో యూరియా, అదేవిధంగా జీవన ఎరువులను ప్రోత్సహించడం. నానో యూరియా, నానో డిఏపి వంటి నానో ఎరువులను తక్కువ పరిమాణంలో ఎక్కువ ప్రభావం చూపుతాయి. వీటి యొక్క రవాణా మరియు నిల్వ ఖర్చులు కూడా తగ్గుతాయి మరియు పర్యావరణానికి కూడా తక్కువ హాని కలుగు చేస్తుంది. అదేవిధంగా ఈ బయో ఫెర్టిలైజర్ అయినటువంటి రైజోబియం, అజిటోబాక్టర్, పిఎస్బి, కేఆర్బి వంటి జీవన ఎరువులు భూమిలో సహజ సిద్ధంగా పోషకాలను అందుబాటులోకి తీసుకొస్తాయి. అదేవిధంగా రసాయనిక ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. వీటి వాడకం వల్ల కలిగే ఆర్థిక, ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలను రైతులకు వివరించి వాటి వాడకాన్ని ప్రోత్సహించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్షణం. తర్వాత శాస్త్రీయ పోషక పదార్థాల నిర్వహణ కొరకు మృత్తికా నమూనాల సేకరణ మరియు మృత్తికా పరీక్ష. ప్రతి రైతు తన పొలంలో నుండి సరైన పద్ధతిలో ఈ నేల నమూనాలను సేకరించి సమీపంలోని మృత్తికా పరీక్ష కేంద్రానికి పంపేలా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. నేల పరీక్ష ద్వారా నేలలో పోషక పదార్థాలు అయినటువంటి ఎన్పికే, సూక్ష్మ పోషకాలు, అదేవిధంగా పిహెచ్, సేంద్రీయ కర్బనం మొదలైన వాటిని, వాటి స్థాయిని తెలుసుకొని దాని ఆధారంగా శాస్త్రీయ నిర్వహణ చేపట్టడం వల్ల ఎరువుల వృధా తగ్గి దిగుబడి పెరుగుతుంది. ఈ నమూనా సేకరణ ప్రక్రియ ప్రాముఖ్యత గురించి క్షేత్రస్థాయిలో రైతులకు కూడా అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. ఇక నాలుగవది మృత్తికా పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం. నేల పరీక్ష ఫలితాలు, అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డు ఆధారంగా ఆ నిర్దిష్ట భూమిలో పండించేటువంటి పంటకు తగిన మోతాదులో మాత్రమే ఎరువులు వేయాలని రైతులకు సూచించడం జరుగుతూ ఉంది. ఇది మూస పద్ధతిలో అన్ని పొలాలకు ఒకే మోతాదు ఎరువు వేయటాన్ని నివారించి నేల ఆరోగ్యానికి అనుగుణంగా ఖర్చు, దిగుబడి రెండింటినీ మెరుగుపరుస్తుంది. సాయిల్ హెల్త్ కార్డు సిఫారసులను అర్థం చేసుకొని ఆచరణలో పెట్టేలా రైతులకు మార్గనిర్దేశకం చేయటం జరుగుతూ ఉంది. ఇక ఐదవది భూసాద ఆధారంగా అనుకూలమైనటువంటి మరియు లాభకరమైనటువంటి పంటల ఎంపిక. ఆయా ప్రాంతాల్లో నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత మరియు మార్కెట్ డిమాండ్ను పరిగణలో తీసుకొని ఏ పంటలను సాగు చేయటం వల్ల రైతులకు ఎక్కువ ఆదాయం, తక్కువ నష్టభయం ఉంటుందో గుర్తించి సూచించడం ఈ యొక్క అంశం యొక్క లక్షణం. తద్వారా అనుకూలించని పంటలు వేసి నష్టపోకుండా భూసార పటిష్టతను కాపాడుతూ లాభకరమైనటువంటి పంటల ప్రణాళికను రైతులకు ఎంచుకునేలా శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశకం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పప్పు ధాన్యాల మిషన్, నూనె గింజల మిషన్ మరియు ప్రతి మిషన్లపై అవగాహన. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పప్పు ధాన్యాల మిషన్ అంటే పల్స్ మిషన్, అదేవిధంగా నూనె గింజల మిషన్ అంటే ఆయిల్ సీడ్ మిషన్ మరియు ప్రతి మిషన్ల ద్వారా వాటి కింద లభించేటువంటి రాయితీలు, మెలకువలు, మెరుగైనటువంటి విత్తన రకాలు మరియు సాగు పద్ధతుల గురించి రైతులకు వివరించడం జరుగుతూ ఉంది. దేశీయంగా వంట నూనెలు, పప్పు ధాన్యాలు ఉత్పత్తి పెంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా రైతులను ప్రోత్సహించడం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఏడవది సహజ వ్యవసాయం, అదేవిధంగా నేచురల్ ఫార్మింగ్ పద్ధతులను ప్రోత్సహించడం. రసాయనాలు లేకుండా స్థానికంగా లభించేటువంటి వనరులతో అంటే గోమూత్రం, పేడ, జీవామృతం, బీజామృతం వంటి వాటితోటి చేపట్టేటువంటి సహజ వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యతను రైతులకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ పద్ధతులు పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గించి నేల ఆరోగ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని పరీక్షిస్తాయి మరియు ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తికి దోహదపడటం జరుగుతాయి. సహజ వ్యవసాయంలో మెలకువలు, విజయవంతమైనటువంటి రైతుల అనుభవాలను పంచుకొని ఎక్కువ మంది రైతులు ఈ పద్ధతి వైపు మళ్ళేలా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఎనిమిదవది రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాలపై అవగాహన. రైతు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాలైనటువంటి విత్తన రాయితీలు,

0: యంత్రాలపై సబ్సిడీ, బీమా పథకాలు, పరపతి సదుపాయాలు మొదలైన వాటి గురించి సమగ్రంగా వివరించడం జరుగుతూ ఉంది. ఈ పథకాల అర్హత ప్రమాణాలు, దరఖాస్తు చేసుకునే విధానం, అవసరమైనటువంటి పత్రాలు తదితర వివరాలను తెలియజేసి రైతులు వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా చైతన్యం కల్పించడం జరుగుతూ ఉంది. 9వది పిఎం కిసాన్ పథకం మరియు అన్నదాత సుఖీభవ పథకంపై అవగాహన. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధాన మంత్రి కృషి సమ్మాన్ నిధి పథకం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు అందించే ఆర్థిక సహాయం, వాయిదాల వివరాలు, ఈకేవైసీ, భూ రికార్డుల అనుసంధానం వంటి అంశాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. అర్హత ఉన్న రైతులందరూ ఈ పథకాల ప్రయోజనం పొందేలా నమోదు, అదేవిధంగా ఇతర సాంకేతిక సమస్యల పరిష్కరించడంలో సహాయం చేయడం జరుగుతూ ఉంది. తర్వాత 10వది యూరియా మరియు డిఏపి ఎరువుల ఆన్లైన్ పంపిణీ మరియు అమ్మకాల పర్యవేక్షణ ద్వారా దుర్వినియోగ నివారణ. యూరియా, డిఏపి వంటి సబ్సిడీ ఎరువులు వ్యవసాయేతర అవసరాలైనటువంటి పారిశ్రామిక వినియోగం వంటి వాటిని మళ్లించడానికి, అరికట్టడానికి వీటి అమ్మకాలను ఆన్లైన్లో పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా యంత్రాల ద్వారా ఆధార్తో అనుసంధానం చేయడంతో పరీక్షించడం జరుగుతూ ఉంది. ఈ విధానం వల్ల అర్హులైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు లభించేలా చూడటం, బ్లాక్ మార్కెట్ అరికట్టడం మరియు ఎరువుల సరఫరా వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం ఈ యొక్క ఈ చర్య యొక్క లక్ష్యం. దీనిపై రైతులకు మరియు డీలర్లకు కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఇక 11వది సూక్ష్మ పోషకాల వినియోగం మరియు సమగ్ర పోషక యాజమాన్యం, దానిపైన ప్రోత్సాహం. జింక్, బోరాన్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్ వంటి సూక్ష్మ పోషకాలు మొక్క ఎదుగుదలకు, దిగుబడికి, నాణ్యతకు చాలా కీలకం. వీటి లోపాలను గుర్తించి సరైన మోతాదులో సూక్ష్మ పోషకాలను భూమికి లేదా ఆకులపై పిచికారి ద్వారా అందించేలా విధానాలను రైతులకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సమగ్ర పోషక యాజమాన్యం కింద రసాయనిక ఎరువులు, సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు మరియు పచ్చిరొట్ట ఎరువులను శాస్త్రీయంగా మిళితం చేసి వాడటం వల్ల నేల ఆరోగ్య, పోషక లభ్యత మరియు దీర్ఘకాలిక ఉత్పాదకతను మెరుగుపడతాయని వివరించడం జరుగుతోంది. మరి చివరిది సమతుల్య ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు మరియు సేంద్రీయ జీవన ఎరువులు ఉత్పత్తి వాడకంలో రైతులకు శిక్షణ సామర్థ్యపు పెంపుదల. క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శనలు మరియు ముఖాముఖి చర్చల ద్వారా రైతులకు సమతుల్యటువంటి ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు అయినటువంటి పిల్లు పెసర, జీలుగ వంటి వాటిని, వాటి ప్రయోజనాలు మరియు సేంద్రీయ జీవన ఎరువుల ఉత్పత్తి తయారీ, వాటి వాడక విధానాలపై ప్రాక్టికల్ గా నైపుణ్యాలను అందించడం జరుగుతూ ఉంది. దీని ద్వారా రైతులు తమ సొంత పొలాల్లో ఆధునిక శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అమలు చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం జరుగుతోంది. తద్వారా దీర్ఘకాలంలో నేల సారవంతత మరియు దిగుబడి స్థిరత్వం సాధ్యమవుతుంది. కాబట్టి రైతులందరూ తమ సమీప కృషి విజ్ఞాన కేంద్రాలను సందర్శించి నేల పరీక్షలు చేయించుకోవాలి, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనాలి మరియు సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి. ఈ ఖేత్ బచావో అభియాన్ని విజయవంతం కావాలంటే రైతులు, శాస్త్రవేత్తలు, కేవీకేలు మరియు రైతు సంఘాలు కలిసి పనిచేయాలి. ఆరోగ్యకరమైనటువంటి నేల, ఆరోగ్యకరమైనటువంటి పంట, ఆరోగ్యకరమైనటువంటి సమాజానికి పునాది.
1: ఇంతవరకు కృషి విజ్ఞాన కేంద్రం కొండపూడి ఆధ్వర్యంలో ఖేతీ బచావో అభియాన్ అమలు వివరాల గురించి కొండపూడి కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ ఎన్ రాజ్కుమార్ గారి ప్రసంగం విన్నారు. బలిసిమంలో తర్వాతి అంశం జానపద గీతం.

0: జానపద గీత విన్నారు కదా. ఇప్పుడు బయోగ్యాస్ తయారీ వాడకం ఉపయోగాలు, ఈ అంశంపై వ్యవసాయ సమాచారాన్ని విందాం. ఆర్ పార్వతి గారి గల నుండి.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో బయోగ్యాస్ తయారీ వాడకం ఉపయోగాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. బయోగ్యాస్ వంట చేయడానికి, లైట్లు వెలిగించడానికి, అలాగే విద్యుత్ ఉత్పత్తికి, రవాణా వాహనాలకు ఇంధనంగాను, వ్యవసాయ అవసరాలకు కావలసిన నీటిని తోడుకోవడానికి, అలాగే కుటీర పరిశ్రమలకు ఈ బయోగ్యాస్ని ఉపయోగించుకోవచ్చు. బయోగ్యాస్ ఉత్పత్తి ఉష్ణోగ్రత పైన, పిహెచ్ విలువ పైన, సిఎన్ రేషియో పైన, ఓల్టైల్ పదార్థాలపైన, పోషక విలువలపైన, రసాయనాల ప్రభావం పైన, తేమ పైన, డైజెస్టర్లో ఉండే నిల్వ ఉండే సమయం పైన ఆధారపడి ఉంటుంది. బయోగ్యాస్ సహాయంతో విద్యుత్తు ఇంకా ఎరువుల ఉత్పత్తి మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది.

ఒకటి బయోగ్యాస్ ఉత్పత్తి, రెండు విద్యుత్ ఉత్పత్తి, మూడు ఎరువులు ఉత్పత్తి అన్నమాట. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా మనకు దొరికే పశువుల పేడ, పశువుల మూత్రం నుండి కొన్ని సూక్ష్మజీవుల సహాయంతో మిథేన్ అధికంగా కలిగి ఉన్న బయోగ్యాస్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. పేడ ఇంకా మూత్రాలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటి సహాయంతో బయోగ్యాస్ నిరంతరంగా ఉత్పత్తి మనం చేసుకోవచ్చు. కనుక ఇది ఎప్పటికీ తరిగిపోయేది కాదు. బయోగ్యాస్ ఉత్పత్తి రెండు దశల్లో జరుగుతుంది. పశువుల శాలల నుండి పేడను సేకరించి స్లర్రీ మిక్సింగ్ ట్యాంకులో వేస్తారు. పశువుల పేడలో ఘన పదార్థాలు 20% ఉంటాయి. అలాగే ఆ ఘన పదార్థాలను 10% తగ్గించుకోవడం కొరకు పేడలో 2/3 వంతు బరువు గల నీటిని, 1/3 వంతు బరువు గల పశువుల మూత్రాన్ని స్లర్రీ మిక్సింగ్ ట్యాంకులో గల పేడకు కలుపుతారు. బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగించే పేడ, నీరు, మూత్రాల మిశ్రమంలో కార్బన్ లేదా నైట్రోజన్ నిష్పత్తి 25-30% వరకు ఉండేటట్లు చూసుకోవాలి. మూత్రాన్ని తగ్గించడం, పెంచడం ద్వారా కార్బన్ లేదా నైట్రోజన్ నిష్పత్తి సిఎస్ రేషియోని కొంతవరకు సరి చేసుకోవచ్చు. డైజెస్టర్ నుండి బయటకు వచ్చే బయోడైజెస్టర్ స్లర్రీని 20% వరకు తిరిగి డైజెస్టర్లోనికి పంపడం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి పెంచుకోవచ్చు. 5% అజొల్లాను పేడ మూత్రాల మిశ్రమంలో కలపడం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తిని మనం పెంచుకోవచ్చు. మిక్సింగ్ ట్యాంక్లో ఉన్న పేడ, నీరు, మూత్రాల మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఇలా కలియబెట్టేటప్పుడు మిశ్రమంలో వ్యర్థ పదార్థాలను తీసివేయాలి. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమంలో 10% ఘన పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని పంపుల సహాయంతో ఫెర్మెంటేషన్ ట్యాంకుకు, అంటే పులియబెట్టడానికి ఉపయోగించే ట్యాంకుకు పంపాలి. బయోగ్యాస్ ఉత్పత్తి జరిగే రెండు దశలను విడదీయట కొరకు ఫెర్మెంటేషన్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. ఫెర్మెంటేషన్ ట్యాంక్ నుండి పాక్షికంగా పులిసిన మిశ్రమాన్ని డైజెస్టర్లోనికి పంపుల సహాయంతోనూ, గొట్టాల సహాయంతోనూ పంపుతారు. ఇలా పాక్షికంగా పులిసిన మిశ్రమాన్ని డైజెస్టర్లో 30-40 రోజులు నిల్వ చేసి, అలా నిల్వ చేసిన సమయంలో రసాయనిక చర్యల వలన మిశ్రమం నుండి బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన బయోగ్యాస్ గ్యాస్ హోల్డర్లోకి చేరి వినియోగానికి, అంటే మనం వాడుకోవడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే, గ్యాస్ హోల్డర్లో చేరిన బయోగ్యాస్ను స్క్రబ్బర్ సహాయంతోనూ లేదా మాయిశ్చర్ ట్రేప్ సహాయంతోనూ శుభ్రపరిచి డ్యూయల్ ఫ్యూయల్ను ఇంజన్కు పంపాలి. డ్యూయల్ ఫ్యూయల్ ఇంజన్ 25% డీజిల్తోనూ, 75% బయోగ్యాస్తోనూ పనిచేస్తుంది. ఇంజన్కు జతపరిచిన జనరేటర్ను తిప్పి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ శక్తిని ప్యానెల్ బోర్డుల సహాయంతో, కేబుల్ సహాయంతోనూ డైరీ ఫార్మ్స్కు, ఇళ్లకు, వ్యవసాయ అవసరాలకు కావలసిన నీటిని తోడుకోవడానికి, ఇతర అవసరాలకు మనం వినియోగించుకోవచ్చు అన్నమాట. బయోడైజెస్టర్కి పంపిన పేడ, మూత్రాల మిశ్రమం నుండి బయోగ్యాస్ ఉత్పత్తి పూర్తి అయిన తర్వాత డైజెస్టర్ నుండి బయటకు వచ్చే మిశ్రమాన్ని బయోడైజెస్టర్ స్లర్రీ అని అంటాము. ఇలా బయటకు వచ్చిన బీడీఎస్లో 5% ఘన పదార్థాలు ఉంటాయి. ఈ ఘన పదార్థాలను వేరు చేసి వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడానికి, సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవడానికి రైతులు ఉపయోగించుకోవచ్చు. బయోడైజెస్టర్ స్లర్రీలో జింక్, ఇనుము, మ్యాంగనీస్, రాగి వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా, అంటే ఎక్కువగా ఉంటాయి. ద్రవ రూపంలో బయోడైజెస్టర్ స్లర్రీని ఎరువుగా ఉపయోగించడం వల్ల భూసారం పెరిగి పంటల ఉత్పాదన 10-20% వరకు పెరుగుతుంది. భాస్వరం, పొటాష్లను కలిగి ఉండడం వల్ల రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా రైతులు తగ్గించుకోవచ్చు. బీడీఎస్ సహాయంతో అధిక ప్రోటీన్లను, 35-40% కలిగి ఉన్న అజొల్లను పెంచి పశువులకు సమీకృత దాణాలో 10% వరకు కలిపి మేపడం ద్వారా పశువుల దాణా ఖర్చు గణనీయంగా రైతులు తగ్గించుకోవచ్చు. సేంద్రీయ ఎరువుల తయారీ గురించి చూస్తే, బయోడైజెస్టర్ స్లర్రీకి వేపపిండి, ఆముదం పిండి, వేరుశనగ పిండి, హూప్ అండ్ హార్న్ మిల్ కలపడం ద్వారా నత్రజని అధికంగా కలిగిన సేంద్రీయ ఎరువు తయారు చేసుకోవచ్చు. బయోడైజెస్టర్ స్లర్రీకి రాక్ ఫాస్ఫేట్ ఎముకల పొడి కలపడం ద్వారా భాస్వరం అధికంగా ఉన్న సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవచ్చు. బయోడైజెస్టర్ స్లర్రీకి కర్రల బూడిద, ఫిల్టర్ మట్టి, బేగాస్ బూడిద, పొగాకు పిండి, అలాగే గొర్రెల ఎరువు చేర్చడం ద్వారా పొటాష్ అధికంగా ఉన్న సేంద్రీయ ఎరువును రైతులు పొందవచ్చు. అలాగే ఈ బయోగ్యాస్ను వంట చేసుకోవడానికి ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. నీటిని కాచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. చిన్న జనరేటర్ల ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తికి ఈ బయోగ్యాస్ను వాడుకోవచ్చు. పర్యావరణ కాలుష్యాన్ని కూడా చాలా వరకు ఈ బయో

0: గ్యాస్ తగ్గిస్తుంది. బయోగ్యాస్ తయారీ తర్వాత మిగిలే స్లర్రీ నుంచి సేంద్రీయ ఎరువుగా పనిచేస్తుంది. ఇది నేల సారాన్ని పెంచి పంట దిగుబడిని చాలా వరకు మెరుగుపరుస్తుంది. బయోగ్యాస్ వినియోగం ద్వారా ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మనం తోడ్పడవచ్చు. కాబట్టి రైతులు తమ వద్ద ఉన్న సేంద్రీయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని బయోగ్యాస్ తయారీని ప్రోత్సహిస్తారని ఆశిద్దాం.
1: బయోగ్యాస్ తయారీ వాడకం అంశంపై వ్యవసాయ సమాచారం విన్నారు. ఇంతటితో పలుసిమల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్దిసేపట్లో వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుండి.

0: వస్తుంది. ప్రకటించిన అంశం కొద్దిక్షణాల్లో.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ ఎఫ్ఎంటీ మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపిరావు గారితో పరిచయం.
2: ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ఎద్దులు పశువులు ఉపయోగపడేటివి. కాలం మారుతున్న కొద్దీ యాంత్రికరణ వైపు చాలామంది రైతులు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు యంత్రాల ప్రభావము వ్యవసాయం పైన చాలా ఉంది. చాలామంది రైతు సోదరులు యంత్రాలు ఉపయోగించే వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. మరి యంత్రాలు కావాలంటే ఒక సంస్థ కూడా ఉండాలి. సంస్థ ఉంటేనే యంత్రాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. అలాంటి ఒక సంస్థ ఉంది, అది కూడా మన అదృష్టం కాబట్టి మన అనంతపురం జిల్లాలోనే ఉంది. అది ఎక్కడా కాదు, గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఎస్ఆర్ ఎఫ్ఎంటీ మరియు టిఐ అంటారు. అంటే సదరన్ రీజన్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్. దీన్నే తెలుగులో దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ అంటూ ఉన్నారు. మరి ఇది సదరన్ రీజన్ కాబట్టి ఇది ఇక్కడుంది. మరి ఇలాంటివి ఎక్కడున్నాయి, మరి అవి ఏం పనులు చేస్తున్నాయి, ఇక్కడుండే ఏదైతే ఈ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపిరావు గారు స్టూడియోకు రావడం జరిగింది. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పిపిరావు గారు.
3: నమస్కారం అండి.
2: సార్, డాక్టర్ పిపిరావు గారు సదరన్ రీజన్ ఫార్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది సదరన్ రీజన్.
3: అవునండి.
2: ఇలాంటివి ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి?
3: ముఖ్యంగా మన సదరన్ రీజన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కలుసుకొని 4 ఇన్స్టిట్యూట్ ఉన్నాయండి దేశంలో. అయితే మొట్టమొదటి ఇన్స్టిట్యూటు సెంట్రల్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది బుద్ధినిలో భోపాల్కి 65 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్లో ఉందండి. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ 1955లో ప్రారంభించబడింది. అయితే మనకి స్వతంత్రం వచ్చాక ముఖ్యంగా ట్రాక్టర్ వచ్చి మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. అయితే వీటిని మనం ఏంటంటే నాణ్యతతో కూడుకున్న ట్రాక్టర్లు అయితే మన కమతాలకి మన భూములకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి ఒక టెస్టింగ్ సెంటర్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అది మధ్యప్రదేశ్లో చేశారండి. ఇప్పటికి కూడాను ఆ ఇన్స్టిట్యూట్లో మన భారతదేశంలో కేవలం ఒక్క బుద్ధినిలో అంటే మధ్యప్రదేశ్లో మాత్రమే టెస్టింగ్ అవుతూ ఉన్నాయండి. అట్లానే 2వ సెంటర్ని తీసుకుంటే నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది 1965లో ఇస్సార్లో ప్రారంభించబడింది. ఇది హర్యానా స్టేట్ కింద వస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా దీన్ని మనం హార్వెస్టర్స్ అంటాము. అంటే
2: నూర్పిడి యంత్రాలు
3: అంటే పూర్తిగా చెప్పండి, ఇది కంబైన్ హార్వెస్టర్స్ అండి. మీరు అంటే వీటిని నూర్పిడి యంత్రాలు అంటాము. ఇది కంబైన్ హార్వెస్టర్ అంటే ఈ మిషన్ ద్వారా మనము పంటను కోసుకుంటూ అలాగే తూర్పారు పెడుతూ మనకు వచ్చే ధాన్యపు గింజల నుంచి క్లీన్ చేసుకుంటాం. అంటే ఏంటి, విన్నోయింగ్ చేసుకొని మనకు బయటకు విడిచిపెడతాయండి. కొన్ని హార్వెస్టర్లో దీన్ని బ్యాగింగ్ కూడా ఉందండి. కాబట్టి ఇలాంటివి ఒకే టైంలో 4-5 ఆపరేషన్ చేస్తాయి కాబట్టి వీటిని కంబైన్ హార్వెస్టర్స్ అంటాము. ఇది కేవలం వచ్చి ఈరోజు మన భారతదేశంలో ఒక్క ఈ నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇస్సార్లో మాత్రమే జరుగుతూ ఉందండి. ఇక

0: మూడో సెంటర్కి వచ్చేసరికి మన రాజుగారు చెప్పేటట్టు మనం చాలా అదృష్టవంతులం అండి. మనకు దక్షిణ భారతదేశంలో మన అనంతపురం జిల్లాలో గాలిదండ మండలంలో ట్రాక్టర్ అనేది ఉంది. ఆ ట్రాక్టర్లో ముఖ్యంగా టూ వీలర్ ట్రాక్టర్స్ లేకపోతే వాక్ బెహైండ్ ట్రాక్టర్స్ అంటామండి, వాటినే మనం పవర్ టిల్లర్స్ అని కూడా పిలుస్తాము. అయితే ఇవి చిన్న చిన్న కమతాలకి అంటే కాకుండా ముఖ్యంగా ఆర్చర్డ్స్ అంటే పండ్ల తోటలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో వాటికి బాగా ఉపయోగపడతామండి. కాబట్టి అలాంటి మిషన్లు మన భారతదేశంలో ఈ ఒక్క ఇన్స్టిట్యూట్లోనే టెస్ట్ అవుతా ఉన్నాయండి.
1: మొత్తం భారతదేశం తరపున ఇది ఒక ఇన్స్టిట్యూట్లో మాత్రం టెస్ట్
0: అవుతున్నాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ వెనుక ట్రాలీలు కట్టి లోడు అనేది ఒక దగ్గర నుంచి రెండు దగ్గర షిఫ్ట్ చేస్తూ ఉంటామండి, వీటిని ట్రైలర్స్ అని కూడా అంటారు. అయితే భారతదేశంలో మన ఒక్క ఈ సెంటర్కే అంటే సదర్న్ రీజియన్ ఫార్మేషన్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్కి మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈరోజు భారతదేశంలో మన ఇన్స్టిట్యూట్లో ట్రాలీస్ కూడా టెస్ట్ చేస్తున్నామండి. వీటితో పాటుగా రైతు సోదరులు ఈరోజు మనం పంట పొలాల్లో వాడుతున్న ప్రతి అగ్రికల్చర్ పనిముట్టు లేకుంటే అగ్రికల్చర్ మిషనరీస్ అంటాము, అలాగే ఆధునిక మిషనరీస్ అనేవి మన ఈ ఇన్స్టిట్యూట్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉందండి. ఈ మన ఇన్స్టిట్యూట్ వచ్చి 1983లో స్థాపించబడిందండి. నెక్స్ట్ నాలుగో ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి అస్సాంలో ఉందండి, దాన్ని నార్త్ ఈస్ట్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అంటాము. అది విశ్వనాథ్ చెర్రీలో ఉంది. అది 1990లో ప్రారంభించబడిందండి. ఇక్కడ అన్ని రకాలైన అగ్రికల్చర్ పనిముట్లు టెస్టింగ్ చేయబడుతుందండి. అలాగే ఏ పనిముట్లు అయితే వాడుతున్నారో వాటి అవగాహన గురించి రైతులకి, మరియు ఎవరైతే రైతాంగం గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ బాగా తెలియజేశారు రావు గారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉండే సదరన్ రీజన్ ఫార్మ్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది రైతు సోదరులకు మరి ఏమేమి సేవలు అందిస్తూ ఉందంటారు?
0: ముఖ్యంగా అండి ఈరోజు రైతు సోదరులకి వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే మా ఈ సంస్థలో ముఖ్యంగా ఏ పనిముట్లు అయితే అంటే వ్యవసాయ పనిముట్లు, ఆ వ్యవసాయ పనిముట్లు అలాగే మిషనరీస్ అంటే వ్యవసాయంలో వాడుతున్న ప్రతి మిషన్ కూడాను ఈరోజు మనం హైటెక్ మిషనరీస్ ఉంటున్నాం అంటే ఆధునిక పనిముట్లు వాడుతాం జరుగుతుంది. వీటన్నిటిపైన మేము ట్రైనింగ్ ఇస్తూ అంటే శిక్షణ ఇస్తూ ఆ మిషన్ని మేము టెస్ట్ కూడా చేస్తున్నామండి, అంటే పరీక్షలు చేస్తూ ఉన్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులకి కేవలం నాణ్యతతో కూడుకున్న పనిముట్లే అందించాలని గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అండి. ఆ ఈ టెస్టింగ్ అనేది మా ఇన్స్టిట్యూట్లో ఉంది, వాటి ద్వారా మేము వచ్చి నాణ్యత కూడా కనుక్కొని వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ పిపి రావు గారు, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాధాన్యత ఎక్కువైపోయింది, మరి ఆ యాంత్రీకరణ ఆవశ్యకత ఏ విధంగా ఉంటుందంటారు?
0: ముఖ్యంగా అండి భారతదేశం అనేది మనందరికీ తెలిసిన విషయమే, వ్యవసాయ ప్రధాన దేశం అండి. మన దేశంలో కోట్లాది కుటుంబాలు నేరుగా అంటే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారండి. గతంలో ఏంటంటే మీరు చెప్పేటట్టు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా చేతులతో అంటే హ్యాండ్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ ఉండేది, మన చేతులతోనే మనము చేసేవాళ్ళం. అంతేకాకుండా వ్యవసాయంలో ఈ పశువులు ఉండేవి, వాటి ద్వారా కూడాను మనం చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నవి కాబట్టి ఈ ఆధునిక యుగంలో కాలక్రమేగా జనాభా పెరుగుతూ ఉన్నారు, అలాగే కార్మికుల కొరత కూడా ఈరోజు బాగా ఉంది. వస్తున్న రోజుల్లో వ్యవసాయం చేయాలంటే మనం అగ్రికల్చర్ లేబర్స్ అంటాము, వీళ్ళెవరూ దొరకడం కూడా చాలా కష్టమండి. అంతేకాకుండా ఈ వ్యవసాయం అనేది ఏంటంటే రైతుకి ఒక రకంగా చెప్పాలంటే రైతు మాటల ద్వారా విన్నామంటే ఒక భారంగా తయారైంది కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఖర్చు పెరగటం వలన ఈ వ్యవసాయం పైన ఎక్కువగా మగ్గు చూపట్లేదండి. ఇంత చేసుకున్నాక టైంలో మనకి ఆ వ్యవసాయ పని కాకపోవటం, అట్లానే అంతా అయ్యాక వర్షాలు రాకపోవటం టైం సరికి, ఈ కారణాల వలన రైతు బాగా నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి కారణం ఏంటంటే మనం టైంలో ఏ పని ఎప్పుడు చేయాలో చేయలేకపోవటం వలన ఈ కష్టాలు నష్టాలు రావటం ముఖ్యంగా మన వ్యవసాయంలో చూడటం జరిగిందండి. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది ఒక ప్రారంభించడం జరిగిందండి. ఈ యాంత్రీకరణ ద్వారా ఇప్పుడు చెప్పే కష్ట నష్టాలు తొలగి మనం వచ్చి బయటపడడానికి ఛాన్స్ ఉంటుందండి.
1: ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు దొరక్క వ్యవసాయం అనేది తగ్గిపోతూ ఉంది.
0: అవునండి,
1: అందుకనే ప్రభుత్వం వారు యాంత్రీకరణ ప్రవేశపెట్టడం జరిగిందంటారు. డాక్టర్ పిపి రావు గారు, ఏదైతే ఈ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ఉందో ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలంలో, ఇది రైతులకు మరి ఏమేమి చేస్తూ ఉందంటారు?
0: ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము రైతులకు ఈ వ్యవసాయ యాంత్రీకరణ పైన ట్రైనింగ్ అండి అంటే శిక్షణ

0: అలాగే టెస్టింగ్ అంటే ఈ వ్యవసాయ పనిముట్లు పైన ఈ పరీక్ష అంటాము, టెస్టింగ్ చేస్తూ అంతేకాకుండా ఈ వ్యవసాయ పనిముట్లపైన డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. అయితే ఏ రకమైన అయితే మేము డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం అనేది ఏంటంటే, ఏ రైతులకైతే ముఖ్యంగా మిషన్ల పైన ఈ వ్యవసాయ యంత్రాలపైన అవగాహన కావాలనుకుంటారో, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారో ఒకసారి మా ఇన్స్టిట్యూట్ తెలిస్తే మేము వచ్చి అవసరమైతే వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి, వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ పొలాల్లోనే మేము వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏ రైతు సోదరులు అయితే మన అగ్రికల్చర్ మిషనరీస్ కొనాలనుకుంటారో, కొనే ముందు ఆ మిషన్ని మేము చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా వాళ్ళ వాళ్ళ పొలాల్లో అది సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనకున్న కమతాలు కానీ అక్కడున్న సాయిల్కి మట్టి కానీ ఒకసారి మీరు తీసుకునే కొనుక్కునే పనిముట్లు మీ పంట పొలాలకు సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ మిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు ఒకసారి ఫోన్ ద్వారా తెలిపినా మేము ఆ మిషన్ మా ఇన్స్టిట్యూట్లో లేకపోయినా మేము దాన్ని అరేంజ్ చేసి మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చి మేము దాన్ని డెమాన్స్ట్రేషన్ ఇస్తామండి. అవసరం అనుకుంటే మీ ద్వారానే ఆ మిషన్ నడిపించి ఆ మిషన్ పైన అవగాహన కూడా కల్పిస్తామండి. ఇది డెమాన్స్ట్రేషన్ తరకు పార్ట్ అండి. ఈ శిక్షణ భాగంలో ఏ రైతు సోదరులు అయితే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటారో ఆ రైతులకు మేము ట్రైనింగ్ ఇస్తూ ఈ వ్యవసాయ పనిముట్లపైన, ఇక్కడ వ్యవసాయం అనేసరికి ట్రాక్టర్ అనుకుంటామండి, ట్రాక్టర్ అనుసంధానించే ప్రతి మిషన్ కూడా అండి. ఇప్పుడు హైటెక్ మిషనరీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మిషనరీస్ వస్తున్నాయి కాబట్టి ఆ మిషన్లు కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ వాటిపైన పూర్తి అవగాహన కల్పిస్తూ, ముఖ్యంగా కొంటం ఒకటి పని చేయటం ఒకటండి కాబట్టి పని చేసే ముందు ఆ మిషన్ ద్వారా పని అయిపోయిన తర్వాత కూడాను ఏ రకంగా మనము కాషన్స్ అంటే వాటిని ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడాను మా ఈ ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పిస్తామండి. కొన్నిసార్లు రైతు కానీ ఇంట్రెస్ట్ అయితే ఆ మిషన్ పూర్తిగా డిస్మాండ్ చేసి, అంటే ప్రతి పార్ట్ పార్ట్ కూడాను భాగాలను విప్పదీసి వాళ్ళతోనే మళ్ళీ అసెంబ్లీ చేయించి, అంటే వాటితో మళ్ళీ కట్టించి ఆ మిషన్ మళ్ళీ మొదట ఏ రూపంలో ఉండే అదే రూపాన్ని తీసుకొచ్చి వాళ్ళతో మళ్ళీ నడిపిస్తామండి.
1: ట్రైనింగ్ అండి టెస్టింగ్
0: ఇక్కడ అండి,
1: అదే పేరు అనేది సార్థకమవుతా ఉంది. సార్, డాక్టర్ పిపిరావు గారు, పురుషులకే కాకుండా మహిళలకు ఏమైనా మీరు ఈ శిక్షణలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారంటారా?
0: తప్పనిసరిగా అండి. ఈరోజు మహిళా సోదరీమణులు వచ్చి వ్యవసాయ రంగంలో ఒక మేజర్ పోర్షన్ అండి, మోర్ దాన్ 40% వరకు మహిళా రైతులే ఈరోజు భారతదేశంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ అమ్మలు ఏంటంటే ఒకప్పుడు వ్యవసాయమే మన భారతదేశం బ్యాక్ బోన్ అనేవాళ్ళము, ఇప్పుడు మనకి ఈ మహిళా రైతులు ఒక బ్యాక్ బోన్గా ఉంటూ టైంకి ప్రతి పని కూడా చేయగలుగుతున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే రోజంతా పని చేయాలంటే ఇవి కొన్ని శ్రమతో కూడుకున్నాయి కాబట్టి వాళ్ళు ఏ పనులు అయితే సులభంగా చేయగలరో అలాంటి ఇంప్లిమెంట్స్ అంటే అలాంటి పనిముట్ల పైన మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నామండి. ఈ ట్రైనింగు వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ ఇంటి దగ్గరే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. పల్లెల్లోకి వెళ్ళి ఆల్రెడీ మేము గత 10-15 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ ట్రైనింగ్లు ఏంటంటే వాళ్ళ వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళ చేతులతోనే ఈ మిషన్లు రన్ చేయిస్తున్నామండి. మా ఈ ట్రైనింగుల ద్వారా మేము మహిళా రైతులైనా కాకుండా ఏ రైతైనా మా ఇన్స్టిట్యూట్కి వచ్చినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి స్టైఫండ్ ఇస్తూ ఉన్నామండి. రోజుకి 220 రూపాయలు చెప్పిన
1: శిక్షణ ఇస్తూ స్టైఫండ్ కూడా
0: ఇస్తున్నామండి. అదే కానీ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మా ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే అక్కడ ఉండటానికి మంచి హాస్టల్స్ ఉన్నాయండి, హాస్టల్ కూడా పూర్తిగా ఫ్రీ అండి. రైతులైనా కాకుండా ఎవరు వచ్చినా మా దగ్గర ట్రైనింగ్ వస్తే మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ఉండటానికి పూర్తిగా ఫ్రీ అండి. అంటే భోజనం అనేది కేవలం వచ్చి నామినల్ ఛార్జ్ ఉంటుందండి.
1: అంటే ఉండడానికి ఫ్రీ, భోజనం మాత్రం కొద్దిగా నామినల్గా
0: ఛార్జ్ ఉంటుందండి.
1: సార్, డాక్టర్ పిపిరావు గారు, ఇప్పుడు మనము ఈ వికసిత్ భారత్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము, అలాగే ఏదైతే భారత ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఉందో రైతు సోదరులకు కానివ్వండి మిగతా రంగాలకు కానివ్వండి చాలా ఉపయోగాలు సమకూరుస్తూ ఉంది. మరి మీ సంస్థ ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి లక్ష్యాలను సాధించిందంటారు?
0: అదే అండి, ఇప్పుడు మీకు తెలిసిన విషయమే వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం తీసుకుందాం. మన ప్రభుత్వం వల్లే కాకుండా మన అందరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2047కి మన భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీసుకోవాలనేది ఏంటంటే మన అందరి తాలూకా ఉద్దేశం, మన అభిప్రాయం కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 70% మనకు వచ్చి ప్రజలు వచ్చేవి పూర్తిగా ఈ వ్యవసాయం పైన ఆధారపడున్నారు కాబట్టి ఈ వ్యవసాయం అనేది మేజర్ పోర్షన్ ఉంది సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే

0: ఈ వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళటం వలన మా ఇన్స్టిట్యూట్ ద్వారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల తరగ ఆదాయం పెంచాలనేది ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఇది కేవలం మన యాంత్రీకరణ ద్వారా తప్పనిసరిగా అయి తీరుతుందండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు మీ సంస్థ ద్వారా రైతులకు ఏమేమి సేవలు అందిస్తూ ఉన్నారు, అక్కడ ఉండే యంత్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మీరు ఎలాంటి శిక్షణలు అందిస్తూ ఉన్నారు, ఈ 2047కి వికసిత్ భారత్ అంటే మన భారతదేశము ప్రగతిని ఏ విధంగా సాధించుకోవాలన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ ఎఫ్ఎంటీ మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం.

0: శిక్షణలు అందిస్తూ ఉన్నారు. ఈ 2047కి వికసిత్ భారత్ అంటే మన భారతదేశము ప్రగతిని ఏ విధంగా సాధించుకోవాలన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ ఎఫ్ఎంటి మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపిరావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

మహాబలుడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.

కాలయముడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం జేవి రాఘవులు. వేటూరి సాహిత్యంలో మరో గీతం, సంగీతం చక్రవర్తి, చిత్రం పట్నం పిల్ల, జి ఆనంద్ బృందం.

సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు ఈ ప్రసారంలో 9:30 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్దిసేపట్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి మరికొద్దిసేపట్లో.

0: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు. కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
1: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకుంది. 2014 మే 26వ తేదీన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి 2026 మే 26వ తేదీకి పూర్తిగా 12 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. మరి ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సేవలు, మౌలిక వసతులు మరియు సామాజిక సంక్షేమ రంగంలో భారీ మార్పులు తీసుకువచ్చి భారతదేశాన్ని ఒక ఆకాంక్షపూరిత దేశంగా తీర్చిదిద్దింది. మరి ఇందులో భాగంగా ఈ భారత ప్రభుత్వము గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రైతులకు ఏమేం పథకాలు ప్రవేశపెట్టింది, మరి ప్రవేశపెట్టడంలో ఎలాంటి ప్రగతిని సాధించింది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు శ్రీ కె బాలాజీ నాయక్ గారు. వీరు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
2: నమస్కారం సార్.
1: బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో రైతులకు ఏమేమి పథకాలు ప్రవేశపెట్టిందంటారు?
2: సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ప్రధానమంత్రి గారు మొదటిగా రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్టార్ట్ చేశారు. తదనంతరం ప్రధానమంత్రి కిసాన్ అని, ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన అని, అలాగే సాయిల్ హెల్త్ కార్డ్, ఈనామ్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్,
1: అలాగే
2: ఎఫ్పిఓస్, నానో ఏరియా పథకాన్ని, అలాగే డ్రోన్ టెక్నాలజీని, చివరిగా పిఎండిడికేవై అనేది కూడా ప్రధానమంత్రి గారు 12 పథకాలను మెర్జ్ చేసి పిఎండిడికేవైగా నూతనంగా ఆవిష్కరించబడిన పథకం ఇది.
1: సరే బాలాజీ నాయక్ గారు, చాలా పథకాలను మీరు తెలియచేయడం జరిగింది కదా, మరి ముఖ్యంగా ఈ పథకాలు రైతులకు ఏ విధంగా అందుతున్నాయంటారు?
2: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలలో మొదటిగా చెప్పేది ఏమంటే ఫుడ్ గ్రెయిన్ సార్, మోర్ గ్రెయిన్ మోర్ గెయిన్ అనే, దీనివల్ల ఫుడ్ ప్రొడక్షన్ అనేది 2013-14తో పోల్చుకుంటే ఇప్పుడు 34% పెరిగింది సార్. 34% ఫుడ్ ప్రొడక్షన్ పెరగడంతో పాటు అలాగే ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్, 12 సంవత్సరాల క్రితం 27,633 కోట్లు రైతులకు వెల్ఫేర్ అమౌంట్ కేటాయించింటే ప్రస్తుతం 1.4 లాక్స్ క్రోర్స్ మన ప్రధానమంత్రి గారు వెచ్చించారు సార్ 12 సంవత్సరాలలో. అలాగే ప్యాడీ వరి యొక్క మద్దతు ధర చూసుకున్నట్లయితే 2013-14లో 1,310 రూపాయలు మాత్రమే ఉన్నింది, ఇప్పుడు అది కాస్త 2,369 రూపాయలు, అంటే 80% పెరిగింది సార్. ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కడ ధాన్యాలు నిల్వ చేసుకోవాలనే దాని మీద గ్రెయిన్ స్టోరేజ్ ఇన్ కోఆపరేటివ్స్ అనే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రొక్యూర్మెంట్, రైతులు ధాన్యాలు పండించిన తర్వాత నిల్వ చేసుకోవడం, నిల్వ చేసుకున్న తర్వాత మళ్ళీ రైతులకి ఇవ్వాలి, అటువంటిప్పుడు ప్రభుత్వాలు ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాయి ధాన్యాన్ని. అది కాస్త 2013-14లో చూసుకున్నట్లయితే 7,000 క్రోర్స్లో దగ్గర తీసుకున్నది, ఇప్పుడు 12,000 లక్షల కోట్లు మనకి ప్రొక్యూర్మెంట్ MSP ధర పెరిగింది సార్, అంటే 71% పెరిగింది సార్. అలాగే ఫార్మర్స్ యొక్క ఫుడ్ ఎకానమీ మనం చూసుకున్నట్లయితే దగ్గర 2013-14లో 1.34 లాక్స్ క్రోర్స్ ఫుడ్ ఎకానమీ ఉంటే ఇప్పుడు 2.24 లాక్ క్రోర్స్ మనకి ఫుడ్ ఎకానమీ పెరిగింది.

0: అండి. రైతులు సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు? 2013-14లో చూసుకున్నట్లయితే 26 కోట్లు కార్డ్స్ను ఇష్యూ చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 7400 కోట్లు డబుల్ పెరిగిందండి. అలాగే కిసాన్ క్రెడిట్స్ కార్డ్స్ కూడా నియర్లీ 8 కోట్ల మందికి అదనంగా ఇవ్వగలిగారు. సో ఇవన్నీ పథకాలు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చినప్పటి నుంచి చాలా వరకు రైతులకు అందుబాటులో ఉండే వెసులుబాటు కల్పించడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సదుద్దేశంతోనే చాలా వరకు మన ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో కూడా జీడిపి రేట్ అనేది పెరిగిందండి. పిఎం కిసాన్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు రైతులకి ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 6000 రూపాయల చొప్పున
1: ప్రధానమంత్రి
0: కిసాన్ సమ్మాన్ నిధి కింద దగ్గర 9.52 కోట్ల మందికి రైతులకి చేరవేయడం జరిగింది. అది అమౌంట్ ఏంటంటే 4.3 లాక్స్ క్రోర్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇంతకుముందు ఉన్న ఏ ప్రభుత్వము చేయలేదండి. 12 సంవత్సరాలలో మన ప్రధానమంత్రి గారు మంచి ఇనిషియేషన్ తీశారు. దీనివల్ల రైతులకి ఆర్థికంగా సమయానుకూలంగా వాళ్ళకి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా మార్పు చేయగలిగారు.
1: సమయానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ వ్యవసాయాన్ని బాగా కొనసాగిస్తున్నారు.
0: అవును సార్. అలాగే ఫామ్ ప్రొడక్ట్స్లో చాలా వరకు రసాయనిక ఎరువులు వాడేవాళ్ళు, ఇప్పుడు మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్కి డైవర్ట్ కాండి అనే సదుద్దేశంతోనే 9 లక్షల హెక్టార్లు ఇంతకుముందు చేసేవాళ్ళు సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2.36 లక్షల ఎకరాస్ అనేది టోటల్గా ఆర్గానిక్కి కల్టివేషన్ చేస్తున్నారు. దీనివల్ల మనకి హెల్త్ పరంగా కానీ లేకపోతే మనం కన్జ్యూమ్ చేయడంలో కానీ చాలా బెనిఫిట్స్ వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వారు నిర్ధారించడం జరిగింది. అలాగే రైతులు కూడా ముందుండి ఆర్గానిక్ ఫార్మింగ్ని కల్టివేట్ చేయడం జరుగుతుంది. క్రాప్ ఇన్సూరెన్స్లో చూసుకున్నట్లయితే గత పాలకుల్లో 4 క్రోర్స్ ఫార్మర్స్ కవర్ చేస్తుంటే టోటల్గా ఈసారి 63% మనకి సిఎస్టీ బీసీ ఓబీసీ అన్ని కమ్యూనిటీల్లో 63% కవరేజ్ జరిగిందండి. అలాగే చూసుకున్నట్లయితే వాటరింగ్లో కూడా మనకి ఫీల్డ్స్లో స్మార్ట్ అంటే ఇంతకుముందు జస్ట్ ఒక పొలానికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మోటార్ ఆన్ చేసి ఆఫ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పద్ధతి కూడా 50% మానేసి ఇప్పుడు టోటల్గా ఫీల్డ్స్లో స్మార్ట్ వే డైరెక్ట్గా సెల్ ఫోన్ ద్వారానే ఇక్కడ ఇంట్లో ఉండి కూడా మనం కరెంట్ వచ్చిందంటే స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, మన సెల్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా 63 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంపవరింగ్ ఆఫ్ ఫార్మర్స్లో కూడా మనకి 2013-14లో 7.3 లక్షల కోట్లు వెచ్చించడం జరిగిన ఇప్పుడు దగ్గర 28.67 లాక్స్ క్రోర్స్ ఫార్మర్స్ యొక్క ఎంపవర్మెంట్ అనేది పెరిగిందనమాట. సో ఈ విధంగా వ్యవసాయ రంగంలోనూ ఇరిగేషన్ సెక్టార్, షోయింగ్ సెక్టార్ అండ్ హార్వెస్టింగ్ ఏ సెక్టార్లో చూసుకున్నా కూడా మనకి గ్రోత్ రేట్ అనేది 12 సంవత్సరాలలో
1: బాగా పెరిగింది,
0: 68% పైగానే పెరిగిందండి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు లో లెవెల్లో ఉన్నింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 3.39 లాక్స్ మెంబర్స్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జరిగింది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల. అందులో 9200 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. టోటల్గా ఇండియా వైడ్ 274 లొకేషన్స్లో 9200 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంపవర్మెంట్ని పెంచగలుగుతున్నారు.
1: అంటే 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవన్నీ జరిగాయి
0: సార్.
1: రైతులకు సంబంధించి
0: జరిగాయి సార్. ఇంకా చూసుకున్నట్లయితే అగ్రి స్టార్టప్ సార్, అగ్రి స్టార్టప్స్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ 12008 అగ్రి స్టార్టప్లు ఆపరేషన్లో ఉన్నాయి సార్ మన దేశంలో. అది అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ లెవెల్లో ఇన్నోవేటివ్గా రైతులకి నేర్పించడం జరుగుతుంది.
1: సరే బాలాజీ నాయక్ గారు, మరి చాలా విషయాలనే మీరు తెలియజేశారు. వ్యవసాయం అంటే పురుషులే కాదు, మహిళలు కూడా చేదొడవాదడగా ఉంటేనే వ్యవసాయం కొనసాగుతుంది. చాలామంది మహిళా రైతులు కూడా ముందున్నారు వ్యవసాయ రంగంలో.
0: అవును సార్.
1: మరి మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా పథకాలు ఉన్నాయంటారా?
0: ప్రధానమంత్రి గారు మహిళలకి ముఖ్యంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నమో డ్రోన్ దీది అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఇందులో చూసుకున్నట్లయితే చాలా వరకు సంఘాలు ఉంటాయి కదా సార్, ఎస్హెచ్జి సంఘాలు కానీ గ్రూప్స్ ఉంటాం, సంఘాల ద్వారా ఒక డ్రోన్ తీసుకొని వచ్చి వాళ్ళే హైరింగ్కి ఇచ్చుకోవచ్చు సార్. పర్ అవర్ లేకపోతే 1 ఎకర్కి 600 రూపీస్ తీసుకుంటారు సార్. సంఘాల ద్వారా కూడా డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది సార్. సో వీళ్ళు మహిళలు ఎకనామిక్గా కూడా డ్రోన్ ద్వారా కూడా
1: ఎకనామిక్గా ముందుకెళ్ళడం

0: జరగడం అవకాశం ఉంది సార్. ఇది ముఖ్యంగా మన మహిళలకి, అలాగే పాడి పశువులలో దాంట్లో కూడా చాలా వరకు మహిళలకి ప్రధాన పాత్ర పోషించారు సార్. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనం ఈ మిల్క్ ప్రొడక్షన్ సార్, మిల్క్ ప్రొడక్షన్లో మహిళలు చాలా వరకు కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారానే 69% మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెరిగింది సార్ ఈ మధ్య మనకి చూసుకున్నట్లయితే. అట్లానే పశువులలో కానీ ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది 90% మొత్తం టోటల్గా కవర్ చేస్తున్నారు సార్. అది ఎలా సాధ్యమైందంటే మహిళల పాత్ర ముఖ్యంగా ఉంటేనే ఈ విధంగా లైవ్ స్టాక్లో కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా కల్పించడం, దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరగడం జరుగుతుంది సార్. ఈ విధంగా టోటల్గా మనం చూసుకున్నట్లయితే 12 ఏళ్ల పాలనలో వరల్డ్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ మనదే ఉంటుంది సార్,
1: భారతదేశం.
0: అలాగే డ్రై ఆనియన్స్లో కూడా ఇండియా అనేది లార్జెస్ట్, వరల్డ్లో లార్జెస్ట్ సార్
1: భారతదేశం.
0: అట్లనే చూసుకున్నట్లయితే స్పైసెస్ సార్, స్పైసెస్ ప్రొడక్షన్లో కూడా లార్జెస్ట్, వరల్డ్ లార్జెస్ట్ స్పైసెస్ ప్రొడక్షన్ ఎక్కడంటే మన ఇండియాలోనే జరుగుతుంది సార్. అలాగే చూసుకున్నట్లయితే కోకోనట్ సార్, కోకోనట్ ప్రొడక్షన్ కూడా మనకి హైయెస్ట్ లార్జెస్ట్ ఇన్ వరల్డ్ చూసుకున్నట్లయితే మన ఇండియానే ఉంటుంది సార్. అట్లనే పిఎం కిసాన్ కానీ, పథకాలు కానీ, ఇంకా పల్సెస్ ప్రొడక్షన్ కానీ, మిల్లెట్ ప్రొడక్షన్ కానీ చూసుకున్నట్లయితే ఏ దేశం కూడా మన సాటి రావట్లేదు సార్, మనమే ముందు ఉంటున్నాం. అది బికాజ్ ఆఫ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవ, రైతుల పట్ల ఉన్న అభిమానం, ప్రేమతోనే ఇది సాధ్యమైంది సార్.
1: సరే బాలాజీనాయక్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే అంత డిజిటల్ వ్యవస్థ అంటే ఏదన్నా కానీ అంటే డిజిటల్ రూపంలో వచ్చేసింది.
0: అవును సార్.
1: మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అన్ని డిజిటలైజేషన్ చేశారు, అది చాలా ఉపయోగకరంగా ఉంది. మరి వ్యవసాయంలో ఈ డిజిటల్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: చాలా వరకు చూసుకున్నట్లయితే మన వాతావరణానికి సంబంధించి కానీ, మార్కెట్ల ధరల నిర్ణయంలో కానీ, పంట సలహాలు ఇవ్వడంలో కానీ, ప్రస్తుతం జరిగేదంతా మొత్తం డిజిటలైజేషనే సార్. సో ఈ డిజిటల్ వ్యవసాయం అనేది ముఖ్యంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ మొబైల్ యాప్స్, అలాగే ఇప్పుడున్న రీసెంట్గా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అంటారు సార్ తెలుగులో, ఏఐ ద్వారా, అలాగే డ్రోన్స్, అలాగే న్యూ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ద్వారా ఆధునిక పద్ధతులు ఉపయోగించడం వల్ల ఈ వ్యవసాయాన్ని సమర్థవంతంగా మనం ముందుకు డిజిటలైజేషన్ ద్వారా కొనసాగించవచ్చు సార్. డిజిటలైజేషన్ యొక్క ముఖ్య లక్షణం చూసుకున్నట్లయితే రైతులకు సమయానికి సరైన వ్యవసాయ సమాచారం అందివ్వగలగడం సార్. అలాగే ఉత్పత్తి యొక్క ఖర్చులు తగ్గించి దిగుబడి మరియు ఆదాయాన్ని పెంచగలగాలి సార్. అలాగే వ్యవసాయ నిర్ణయాలను శాస్త్రీయ ఆధారాలతో పాటు తీసుకునేటట్లు చేయగలగడం సార్. ఈ విధంగా మనం డిజిటలైజేషన్ చేయడం వలన ముఖ్యమైన మనకు యాప్స్ కూడా చాలా ఉన్నాయి సార్. వాతావరణానికి సంబంధించిన మేఘదూత్ యాప్ కానీ, అలాగే పంటల సాగులో సలహాలు వాట్సాప్ రూపంలో కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్లు, ట్విట్టర్స్, ఈ విధంగా చాలా వరకు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ద్వారానే కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఈ కృషి విజ్ఞాన కేంద్రాలలో చూసుకున్నట్లయితే ముఖ్య పాత్ర అనేది కిసాన్ సారథి అనే యాప్ ద్వారా రైతులకు సమయానుకూలంగా ఏ టైంలో ఎటువంటి పంటలు వేసుకోవాలి, చీడపీడలు ఉన్నప్పుడు ఎటు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్. సరైన పద్ధతిలో సరైన టైంలో శాస్త్రీయంగా సలహాలు ఇవ్వగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం చేసుకున్న చొరవ వల్లనే కిసాన్ సారథి అనే యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దే సార్.
1: అంటే ఇవన్నీ డిజిటల్ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు.
0: అవును సార్. ఒకటి ఈనామ్ మార్కెటింగ్ కూడా సార్, ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సార్. మా వ్యవసాయ మార్కెట్ల ద్వారా ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు, అలాగే డ్రోన్ సాంకేతికతను కూడా మనం పెంచుకోవచ్చు సార్.
1: బాగుందండి బాలాజీ నాయక్ గారు. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో ఏమేం పథకాలు ప్రవేశపెట్టింది రైతులకు సంబంధించి, మరి ఆ పథకాలు ఏ విధంగా రైతులకు అందుతూ ఉన్నాయి, ముఖ్యంగా మహిళా రైతులకు ఏమేమి పథకాలు ఉన్నాయి, అలాగే వ్యవసాయంలో డిజిటల్ వ్యవస్థ రావడం వల్ల వ్యవసాయం అనేది ఏ విధంగా సులభతరం అయింది, మరి చాలామంది యువకులు అంటే వ్యవసాయ రంగంలోకి మారడానికి ఈ పథకాలను ఏ విధంగా ఉపయోగపడ్డాయన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు సార్.
1: శ్రోతలు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె

బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఫ్రాన్స్లోని ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తం మీద ఆయన ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని సూచించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై భారతదేశ వృద్ధి ఆధారపడి సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. హార్మవ్ జలసంధి వద్ద వేలాది మంది భారత నావికుల భద్రతే తమకు ముఖ్యమని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కృషి చేశారని అన్నారు. హార్మౌజ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందని, ఆ ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు లేని స్వేచ్ఛ వాణిజ్యం జరగాలని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. పూణేలోని రంజన్గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: माननीय प्रधानमंत्री जी ने 7 नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब, वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे, हैदराबाद, मुंबई, अहमदाबाद, सूरत, वापी, ठाणे, ये सब बहुत अच्छा एक इकोनॉमिक अच्छा इकोसिस्टम बन जाएगा.
0: గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జాతీయ భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢ నిబద్ధతను చాటుకుంటోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు దేశంలో నక్సలిజం నిర్మూలన, ఈశాన్య ప్రాంతంలో 12 ఒప్పందాలతో అంతర్గత భద్రతను బలోపేతం చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి వాటి ద్వారా సరిహద్దులో ఉన్న శత్రువులకు ధీటైన జవాబు చెప్పామని అమిత్ షా పేర్కొన్నారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల విలువ ఏకంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన వెల్లడించారు. ఆత్మనిర్భర భారత స్ఫూర్తితో దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ సరికొత్త మైలురాయిని అధిగమించిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో 110% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. దేశీయంగా తయారీ ఒకప్పటితో పోలిస్తే విపరీతంగా పెరగడం, ప్రైవేట్ రంగం భాగస్వామ్యం మరింత విస్తరించడం, రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరగడం ఈ భారీ వృద్ధికి దోహదపడిందన్నారు. దేశ రక్షణ రంగ బలానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో రానున్న రోజుల్లో ఈ రంగం మరింత వేగంగా ముందు

0: సాగుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక సమావేశంలో జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930 పనితీరును సమీక్షించారు. దానిని మరింతగా సంస్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను సులభతరం చేయడానికి కృత్రిమ మేధ ఏఐ వంటి వాటిని ఉపయోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫిర్యాదుకు సరైన పరిష్కారం లభించేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలన్నారు. అలాగే బ్యాంకు ఖాతాలను స్తంభింపు చేయడం వల్ల తలెత్తే ఫిర్యాదులను కూడా పరిష్కరించాలని అమిత్ షా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారించాలని G7 సదస్సు పేర్కొంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 సదస్సు స్వాగతించింది. ఈ ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడానికి మంచి అవకాశమని పలు దేశాలకు చెందిన నాయకులు అభివర్ణించారు. హార్మో జలసంధి గుండా సురక్షితమైన సముద్ర రవాణాకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు G7 మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద సుమారు 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ఈ నెల 19 న్యూఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. ఉపాధి కల్పనను వేగవంతం చేయడం, ఉపాధిని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకురావడం, సామాజిక భద్రతా పరిధిని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం అమలులో ఈ పంపిణీ ఒక ముఖ్యమైన మైలురాయని ప్రధానమంత్రి కార్యాలయం ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది లబ్ధిదారుల ఉపాధి కల్పనకు ఈ పథకం ఇప్పటికే దోహదపడిందని తెలిపింది. దేశంలోని యువతకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజస్థాన్లోని కోటాలో ఎకో ఆఫ్ స్టూడెంట్స్ పేరిట ఈరోజు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని యువత కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ పోస్టులో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి, అణచివేతకు వ్యతిరేకంగా యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా 2 వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్ నిర్దేశించిన 403 పరుగుల లక్ష్యంతో ఆట ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 34 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 213 పరుగులు చేయాల్సి ఉంది. వాతావరణం. దేశంలోని పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అసోం, మేఘాలయ, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త త్రిసానుభానికి వెల్లడిస్తూ,
1: ద సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈస్ లైక్లీ టు అడ్వాన్స్ ఇన్ టు సమ్ మోర్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, ఒడిస్సా, జార్ఖండ్ అండ్ బీహార్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అరౌండ్ 23rd of June. అండ్ ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ ఇండియా, సబ్ హిమాలయన్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, బీహార్ డ్యూరింగ్ ద వీక్. అండ్ హీట్ వేవ్ కండిషన్స్ వెరీ లైక్లీ ఇన్ ఐసోలేటెడ్ పాకెట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ టిల్ 21st of June, విదర్భ టిల్ 20th of June, తెలంగాణ టిల్ 19th of June అండ్ ఓవర్ ఛత్తీస్గఢ్ ఫార్ టుడే.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,808 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.52 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్సు ధర $4,329 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

జానీ చిత్రం నుండి రాజేష్ నందిత పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి రమణ గోగుల సంగీతం.

సిరివెన్నెల సాహిత్యానికి ఆర్డి బర్మన్ సంగీత సమకూర్చగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు, చిత్రం అంతం.

మహాత్మ చిత్రం నుండి కార్తీక్ సంగీత పాడిన పాట విన్నారు. సంగీతం విజయ్ ఆంటోనీ, సాహిత్యం సిరివెన్నెల.

హ్యాపీ ఈ చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన పాట విన్నారు. సాహిత్యం కులశేఖర్, సంగీతం యువన్ శంకర్, సినిమా పాటలు విన్నారు స్వర్మాలిక శీర్షికన. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

Sarigaba, Sarigaba,

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డివి మోహనకృష్ణ గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి.
1: ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.

దేవత ఈ చిత్రం నుండి ఘంటసాల పిసుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం ఎస్వి కోదండపాణి.